ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.03. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. భారతీయుల కీర్తింపు బృందగానం. శ్రీ ఆర్ శరద్బాబు గారు రచన. సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్వామి గారు.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:54. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై రేణు కటారియా. Prime Minister Narendra Modi will visit Gujarat and Maharashtra today. In Vadodara, the Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth more than 35,000 crore rupees. He will also dedicate to the nation three important sections of the Western Dedicated Freight Corridor, covering 326 route kilometers, developed at a cost of more than 20,700 crore rupees. The Prime Minister will also lay the foundation stone for three railway projects costing more than 9,700 crore rupees. In Maharashtra, the Prime Minister will inaugurate and address the Global FinTech Fest,

ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు విన్నారు భక్తిరంజన్లో మీరు ఇంతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన వ్యాఖ్యాత్రి శ్రీమతి ఏ కామేశ్వరమ్మ.

ఈ శ్లోకం విద్యాలయాలలో, కళాశాలలలో వినిపిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ. ఎందుకంటే ఒక గురువులోనే త్రిమూర్తులు ఇమిడిపోయారు. వీరిలో బ్రహ్మగారి స్థానం సృష్టి చేయ

గురువుగారిలో బ్రహ్మగారి పాత్ర కూడా సృష్టి క్రిందకే వస్తుంది. విద్యార్థుల హృదయాలలో జ్ఞానాన్ని సృష్టిస్తారు వారు. గురువు ద్వారా పొందిన జ్ఞానాన్ని అభివృద్ధిపరచుకుంటూ ప్రయోజకులవుతారు. విష్ణుమూర్తి స్థితికారకులు. గురువుగారిలో విష్ణుమూర్తి పాత్ర కూడా జ్ఞానాన్ని స్థిరపరచడమే. విద్యార్థులందరూ విషయాన్ని గుర్తుంచుకుంటేనే కదా పరీక్షలలో సమయానుకూలమైన వారి సబ్జెక్టుకి తగిన విషయాన్ని పేపర్ మీద పొందుపరచగలుగుతారు. అందుకే విష్ణువును ప్రార్థించినచో వారిని ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుస్తారు. సమయస్ఫురణ విద్యార్థికి చాలా అవసరం. కొందరు చక్కగా చదువుతారు కానీ పరీక్షలలో గుర్తుంచుకొని వ్రాయలేరు. అప్పుడు గుర్తురాదు వారికి. అందుకే విష్ణువు రూపంలో ఉన్న గురువు జ్ఞానాన్ని కల్పించి స్థిరపరుస్తారు. మహేశ్వరుడు లయకారకుడు. లయమంటే అంతం చేయడం. శివుని రెండు నేత్రాలు సూర్యచంద్రులు, మూడవ నేత్రం అగ్ని. అది తెరిస్తే భస్మం అవ్వవలసిందే. అలాగే గురువుగారిలో మహేశ్వరుని పాత్ర కూడా తన వద్ద చదువుకుంటున్న విద్యార్థులలో ఉన్న అజ్ఞానాన్ని లయం చేస్తారు. అందుకే ఈ శ్లోకం లోకంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందింది. ఎంతటి జ్ఞానవంతులైనా గురువు ద్వారానే విద్యను నేర్చుకొని గురువును ఆశ్రయించి తీరాలి. శంఖంలో పోస్తేనే కదా తీర్థమవుతుంది నీరు. అలాగే బంగారపు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలి అంటారు. గుకారస్త్వంధకారోస్తి రుకారస్తన్నివర్తక అన్నారు. మానవునిలో దాగి ఉండే అజ్ఞానమనే అంధకారాన్ని తరిమి మరల రాకుండా చేసే కవాటమే ఇది. ఇలా చేసేవారే నిస్వార్థమైన గురువులు. వీరు విద్యార్థులకి చదువు మాత్రమే కాదు నేర్పించవలసినది, మానవత్వపు విలువలతో కూడిన చక్కని విద్యను, సంస్కారాన్ని వారికి నేర్పించినప్పుడే వారు నిజమైన విద్యావంతులు అవగలుగుతారు. మనిషికి మానవతా విలువలకి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి. విద్యకు పోటీతత్వం చాలా ముఖ్యం. అందుకే స్పర్ధయా వర్ధతే విద్యా అన్నారు. వారి క్లాసులో చక్కగా చదివేవారు ఉంటే వారిని మించి నేను చదవాలి అనుకోవాలి ప్రతి విద్యార్థి. ఈ కోరిక బలంగా ఉన్నప్పుడే విద్యార్థి రాణిస్తాడు. ఎదుటి వ్యక్తిలో ఉండే మంచిని మాత్రమే గ్రహించాలి, వారిలో ఉన్న చెడుని మనం గ్రహించరాదు. అందుకే హంసలా ఉండాలి అంటారు కదా పెద్దవారు. నీరక్షీర న్యాయాన్ని పాటించాలి. పాలు నీరు కలిపి హంస దగ్గర ఉంచితే పాలను మాత్రమే త్రాగి నీటిని వదిలివేస్తుంది. అందుకే చాలా గొప్ప జ్ఞానవంతులని హంసతోనే పోలుస్తారు. మానస సరోవరంలోనే వీటిని దర్శించగలము. కొంగ కూడా తెల్లగానే ఉంటుంది కానీ హంస గుణాలకి కొంగ గుణాలకి చాలా తేడా ఉంటుంది కదా.

0: ఆహా, కొంగ హంస రంగులో తెల్లవైనప్పటికీ కొంగ జపం చేస్తున్నట్లు నటిస్తుంది చేపల కోసం. హంస అలా కాకుండా మంచి చెడులను గ్రహించి వేరు చేసుకుని హాయిగా జీవిస్తుంది. సరస్వతీదేవికి వాహనమైంది. హంసలా జీవించే ప్రయత్నం చేసుకోవాలి. ఆచార్య రామకృష్ణ పరమహంసలా స్వస్తి.
1: శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

సాధారణంగా మన గ్రామాల్లో కనిపించేటువంటి వేప చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మామూలుగానే మన ఇళ్లల్లో చిన్నప్పుడు పిల్లలకు ఉన్నటువంటి నులిపురుగులు పోవడానికి కూడా వేప చిగురు ఉండలను కూడా తినిపిస్తూ ఉంటాం. అలాగే ఏదైనా జబ్బులు రాకుండా మన వాళ్ళు వేప ఆకుల్ని ఇళ్లల్లో కట్టుకుంటూ ఉంటారు. ఇలా వేపకి చాలా ప్రాధాన్యత ఉంది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి. అలాగే పంటల్లో కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. మామూలుగా ఊర్లలో ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి వేప కాయలు ఎప్పుడైతే రాలతాయో ఆ కాయల్ని అందరం సేకరించుకునేవాళ్ళం మేము. సేకరించుకొని వాటిని ఆరబెట్టుకునేవాళ్ళం. ఇంకా బాగా పండిన కాయలు అనుకోండి, బాగా నేలల్లో వేసేసి బాగా పిసికేస్తే విత్తనాల వరకు మిగులుతాయి. వాటిని కాస్త ఎండబెట్టి తర్వాత నిల్వ చేసుకో. ఏదేమైనా ఒకవేళ కుదరకపోయినా సరాసరి ఎండబెట్టినా కూడా బాగా ఎండితే గనక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఉన్నటువంటి ఈ వేప గింజల్ని కానీ వేప గింజల లోపల ఉన్నటువంటి పప్పుల్ని కానీ మనము పంటల మీద వచ్చేటువంటి రకరకాల పురుగుల నియంత్రణలో చక్కగా వాడుకోవచ్చు. వేప సంబంధించిన వాటిల్లో మామూలుగా మనం వేప ఆకులను కూడా ధాన్యాల్లో మరి కలిపేసి పెడితే పురుగు పుట్ట పట్టకుండా ఉంటుందంటారు. ఏదేమైనా మనం వేప నూనెని కానీ వేప పప్పు ద్రావణాన్ని కానీ వేప కషాయం తయారు చేసుకోవడానికి వాడుకొని చక్కగా ఈ పురుగు నియంత్రణకి వాడుకోవచ్చు. అలాగే వేప పిండిని కూడా మన నేలలో కలుపుతూ ఉంటాం. నులి పురుగులు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవడానికి మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఇక్కడ ముఖ్యంగా ఎలా ఉపయోగపడుతుంది అనేది గమనిస్తే, సాధారణంగానే చేదు ఉంటుంది కాబట్టి చేదు వాసన కూడా వస్తుంటుంది. పంట మీద మనము మొదటి దశలో పురుగు వస్తుంది, గుడ్లు పెడుతుంది, పిల్ల పురుగులు బయటకు వచ్చాయి అనేటువంటి సమయంలో ఈ వేప సంబంధించినటువంటి కషాయాన్ని కనుక మనం పిచికారీ చేస్తే ఆ వేప చేదు వాసన బయటికి రావటం వలన ఆ తల్లి రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి పంట మీద ఎప్పుడైతే తిరుగులాడుతూ ఉంటాయో ఈ చేదు వాసన వచ్చినప్పుడు ఆ పంట మీదకి వచ్చి పురుగు గుడ్డు పెట్టడానికి ఇష్టపడదు. ఎందుకు ఇష్టపడదు? ఈ చేదు వాసన ఉంది కాబట్టి ఒకవేళ అది గుడ్డు పెడితే గుడ్డు నుంచి వచ్చినటువంటి పిల్లకి చేదు వాసన ఉన్నటువంటి ఆహారం తినలేదు కాబట్టి అక్కడ పెడితే దానికి ఆహారం దొరకదు అనే ఉద్దేశంతో ఎక్కడ మంచి ఆకులు దొరుకుతాయి, ఎక్కడ ఎలాంటి చేదు వాసన లేకుండా ఉందని చూసుకుని అక్కడికి వెళ్ళి పెడుతుంది. అందుకనే మనం మన పంటలో మొదటి దశలో ఈ వేప సంబంధించినటువంటి కషాయాలను కానీ వేప నూనెని కానీ మనం అప్పుడప్పుడు పిచికారీ చేస్తే 15 రోజులకు ఒకసారి అట్లా పిచికారీ చేస్తే ఆ చేదు వాసన ప్రభావం అనేది మన పంటని కాపాడుతుంది. అలాగే అప్పటికే ఏదన్నా గుడ్లు పెట్టున్నా లేకపోతే అప్పటికే పిల్ల పురుగులు అప్పుడప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చినా ఈ వేప సంబంధించినటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి వేప నూనెలో కానీ వేప పప్పులో కానీ ఉన్నటువంటి అజారడిక్తం అనేటువంటి రసాయన ప్రభావం వల్ల ఈ పురుగులు కానీ గుడ్లు కానీ చనిపోతాయి. గుడ్లు అయితే మురిగిపోతాయి, ఈ చిన్న చిన్న పురుగులు ఆ ప్రభావానికి చనిపోతాయి. ఇక్కడ మనకి ఈ అజారడిక్తం ఉన్నటువంటి ఈ వేప నూనె రకరకాల గాఢతలతోటి మనకు బయట దొరుకుతుంది. 3000 PPM లేకపోతే 10000 PPM 15000 PPM పంటను బట్టి గాఢతన అవసరాన్ని బట్టి మనకు శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మామూలు నూనె కూడా వేప నూనె కూడా గానుగుల దగ్గర దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని అయినా సరే మనం పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే అది సరాసరి పిచికారీ చేసుకునేటప్పుడు మటుకు కాస్త ఈ సబ్బు నీళ్లు కాస్త కలుపుకొని పిచికారీ చేస్తే ఆకుల మీద ఈ నూనె ఆగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము వేప సంబంధించినటువంటి కషాయాలని కానీ వాటిని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మనము సాధారణంగా ప్రకృతి వ్యవసాయంలో పాటించేటువంటి ఈ సస్యరక్షణలో భాగంగా వేపల్ని ఉపయోగించడంతో పాటుగా మామూలు పద్ధతుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అనవసరంగా రసాయనాలు వాడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇది వాడాలి. మామూలుగా సమగ్ర సస్యరక్షణ అని చెప్తారు మన వాళ్ళు శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ. సమగ్ర సస్యరక్షణ అంటే ఏమిటి? మనము ఈ మంచి రకాలను ఎన్నుకోవటము, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటము, భూమిని లోతుగా దున్నుకొని ఎండకు అది గురయ్యేటట్టుగా చూస్తే లోపల పురుగు పుట్ర చనిపోవటము, ఆ తర్వాత సరైనటువంటి సేద్య పద్ధతులు పాటించడము, భౌతిక పద్ధతుల్లో కూడా పురుగును ఏరివేయటము, అలాగే ఈ జీవనయంత్రం

0: పద్ధతులు వాడటము, జీవనియంత్రణ పద్ధతుల్లో ఈ ట్రైకోగ్రామ అట్టలు వాడటం కానీ, వేప కషాయాల్ని మరి వాడుకోవటం కానీ, లేకపోతే మనకి ఎన్పి వైరస్ ద్రావణాన్ని వాడుకోవటం కానీ, అలాగే మనకున్నటువంటి బీటీ మందులు వాడుకోవటం కానీ, సూడోమోనస్ లాంటి మందులను వాడుకోవటం కానీ, తెగుళ్ళ నియంత్రణకు ట్రైకోడర్మా విరిడి లాంటిది వాడుకోవటం కానీ, ఇలా అన్నీ వాడుకోవటంతో పాటుగా మనం వేప సంబంధించినవి కూడా ఖచ్చితంగా వాడుకుంటూ పోతే మనకి సులువుగా సస్యరక్షణ చర్యలు చేపట్టచ్చు. వేపది ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే, సులువుగా దొరికేటువంటిది, ఖర్చు లేనిది, మన ఇళ్ల దగ్గరే చేసుకోదగ్గది. వేప కషాయం చేసుకోవటం సులువు, వేప నూనె వాడుకోవటం సులువు. వేప కషాయం ఏముంది? ఈ గింజలన్నింటినీ కూడా తొక్కేసి ఎకరాకొక 15 కిలోలు మనం విత్తనాలు వాడతాం, అదే పప్పు వాడితే 5 కిలోలు సరిపోద్ది. వీటన్నిటిని కూడా నీళ్ళ బాగా ఎండినటువంటి వీటినన్నీ తీసుకొని బాగా రుబ్బేసి ఒక గుడ్డలో పెట్టేసి ఈ బకెట్ నీళ్ళల్లో దాన్ని ముంచుంచుతాం ఒక రాత్రి అంతా. తర్వాత రోజు బాగా ముంచినటువంటి గుడ్డ సంచిని పైకి కిందకంటే లోపల రసం అంతా దిగుతుంది. దిగేసి మళ్ళీ అది తీసేసి మళ్ళీ మామూలు నీళ్ళు పోసి మళ్ళీ అంటాం. అట్ట మిగిలింది ఏదన్నా లోపల ఇంకా ఉంటే అది కూడా దిగుతుంది. అలా దిగిన దాన్ని మనము దాంతోపాటుగా కాస్త ఈ సబ్బు నీళ్లు సబ్బు పొడి కలుపుకొని దాన్ని పిచికారీ చేసుకోవటం వాడతాం. ఒక ఎకరాకు 15 కిలోలు వేప గింజలు అవసరం వస్తాయి. దీన్ని మనం 50 నుంచి 60 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ వేపది ఏదైనా పిచికారీ చేసుకునేటప్పుడు పొద్దున కానీ రాత్రి కానీ పిచికారీ చేసుకుంటాం. ఎందుకంటే ఎండ ప్రభావం వల్ల ఇది పాడైపోకుండా ఉండటం కోసం. ఏ జీవం ఉన్నటువంటి పదార్థానైనా పిచికారీ చేసుకునేటప్పుడు చల్లటి సమయాల్లో పిచికారీ చేసుకోవటం అనేది ఉపయోగకరం. ఇలా చేసుకున్నట్లయితే కనుక 1-2 రకాల పురుగుల నియంత్రణ కాదు, రకరకాల పురుగుల నియంత్రణ, 100 నుంచి 150 దాకా రకరకాల పురుగులు నియంత్రించడానికి ఈ వేప సంబంధించినవి ఉపయోగపడతాయని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అన్ని రకాలకి వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి. వేప గింజలు సేకరించుకున్న వాళ్ళకి ఉపయోగమే. ఒకవేళ అది లేకపోయినా మార్కెట్లో దొరికేటటువంటి ఈ వేప నూనె సంబంధించినటువంటి అజారిడిక్టమ్ మందులు రకరకాల పేర్లతో దొరుకుతున్నాయి ఇప్పుడు. వాటిని తెచ్చుకొని తక్కువ ఖరీదుతో అయిపోయింది అదైతే, వాటిని తెచ్చుకొని కూడా మనం నియంత్రించుకొని వాడుకోవచ్చు.
1: రాగల 24 గంటల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సూచన ప్రత్యేకంగా ఏం లేదు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలి రోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,

0: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండి భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసును కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
1: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు, 100

0: కోట్ల రూపాయలతో నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్ఛాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరె ఆయోజిత సమారోహే ప్రధానమంత్రి 35,000 కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్రబలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షాధిగ్రహణ పరిషద ఏకా మహతీ గోష్ఠీ సమాయోజితా. రక్షామంత్రిణా రాజనాథ సింహేన 10,000,000,000 కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః, వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచితా. మంత్రిణః నందగోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని యాత్రీవాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. 75 మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్కః అతీవ సుగమః సేత్స్యతి. ఉత్తర

0: వర్షే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి అనేన పంచవింశతి మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తం అకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ ప్రశాసనేన విద్యాలయానాం అవకాశః ఘోషితః. ప్రశాసనీయ అధికారిణశ్చ ఆపదుద్ధార కార్యాయ నియోజితాః. భారత్ లక్సెంబర్గ్ ఆర్థిక సంబంధాన్ నూతనాం ఔన్నత్యం నయన్ వాణిజ్య మంత్రి పీయూష గోయల లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటెల్ ఇత్యనేన సహ మంత్రణాం అకరోత్. ద్వయోః నేత్రోః సంభాషణే లాజిస్టిక్స్ అపశిష్ట ప్రబంధన క్షేత్రేషు సంయుక్త ప్రకల్పానాం ఆరంభాయ సహమతిః సంజాతా యేన ఉభయతః వాణిజ్యిక సంపదాం విస్తారః సంభవిష్యతి. నవదెహల్యాం ఆయోజ్యమానం బ్రిక్స్ సమ్మేళనం భారతీరాన సంబంధానాం కృతే నూతన దృష్టిం ప్రదాస్యతి. ఇరాన విదేశమంత్రాలయస్య ప్రవక్త ఇస్మాయిల్ బగాయ్ అబ్రవీత్ యత్ రాష్ట్రపతిః పెజెష్కియన్ భారత ప్రవాసే ద్విపక్షీయ వ్యాపారం వర్ధయితుం మహతీం రణనీతిం రచయిష్యతి. అనేన బహుపక్షీయ వార్తామాధ్యమేన మధ్యపూర్వక్షేత్రే శాంతిః సహకారశ్చ సంవర్ధయిష్యతే. దక్షిణ లెబనాన్ ఇత్యస్య ఏకస్మిన్ గ్రామే ఇజ్రాయిల్ దేశస్య వాయవ్యాక్రమణే ద్వాదశ జనాః మృత్యుముపగతాః. రాత్రౌ కఫర్ రుమానే ఇత్యత్ర ఆవాసీయ గృహే ఆక్రమణానంతరం ద్వౌ బాలకౌ చతస్రః మహిళాః సమేత్య ఏకాదశ జనాః మృత్యుముపగతాః. వాహనస్య ఉపరి ద్వితీయేన ప్రహారేణ ఏకః పరాచికిత్సకః అమ్రియత. ఇజ్రాయిలీయ సేనా అవదత్ యద్దేశస్య అధికృత క్షేత్రే సైనికానాముపరి డ్రోన్ ఆక్రమణస్య ప్రతీకారూపేణ ఇరాన్ సమర్థితస్య సశస్త్ర సమూహస్య హిజ్బుల్లాహ్ ఇత్యస్య మూల సౌకర్యాణి స్థలాని అపి చ శస్త్రాణాం స్థానాంతరణం కుర్వంతః నైకే ఆతంకినః ఆక్రాంతాః. భారతీయ పారంపరిక క్రీడాక్షేత్రే నూతన ఇతిహాసః రచితః. కిర్గిస్తానే సంధిపత్రే హస్తాక్షరం విధాయ భారతె విశ్వ బెల్ట్ మల్లయుద్ధ స్పర్ధాయాః మార్గః ప్రశస్తః కృతః. అస్యాం స్పర్ధాయాం నాగా మల్లకళా జాగతిక మంచే స్వకౌశలం దర్శయిష్యంతి యేన భారతీయ క్రీడకానాం ఉత్సాహః ద్విగుణితః భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ తెలుగులో జాతీయ వార్తల అనంతరం కొనసాగుతున్న ఉదయ సమీరాల సమయం 7:15 నేటి మాట 3 అంశాలు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ విశేషాలు. ప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా పోగొట్టాలు. భారతీయ ప్రఖ్యాత నేపథ్య గాయని ఆశా భోంస్లే గారి జయంతి సందర్భంగా విశేషాలు. తెలుగులో చాటు పద్యాలు. డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం. కుమారి అడవెల్లి భావన గారు పాడిన భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఉదయ సమీరాల్లో హెచ్ రామచరణ్ గారు వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం, పుష్పాంజలి సమాచారవాణి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ శ్రీ కేవీఎస్ అనుమూర్తి గారు అందిస్తారు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:15 డాక్టర్ వేదుల గౌరీ రామ్మోహన్ గారి గానం, మావుడూరు సత్యనారాయణ శర్మ గారు వయలిన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. పాటల పల్లకి 8:59, 9:30, 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం, పాటల పల్లకి 10:15, 11:00 మధురిమ, 12:40 సంధ్యారాగం, శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ తేతరి దిలీప్ కుమార్ రెడ్డి. ఇది మొదటి భాగం. 1:33 మహిళావాణి అంశం అక్షర జ్యోతి, వ్యాఖ్యాత్రి శ్రీమతి డి శ్రీదేవి. రంగస్థలిలో 2:31 గయోపాఖ్యాన నాటకంలో బృందావన ఘట్టం శ్రీకృష్ణ పాత్ర పద్యాలు శ్రీ జి గౌరీనాయుడు గారి కంఠంలో వింటారు. హార్మోనియం శ్రీ జి సీతారాం నాయుడు. 2:00 సాయంత్రం 5:00 యువవాణితో మొదలు, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. ఇందులో లలిత సంగీత కార్యక్రమం, కళ్యాణం రామ్మోహన్ రావు గారు పడిన లలిత గీతాల, కె హరిగారి కీబోర్డ్, జె రామ్మూర్తి గారు తబలా. కిసాన్ వాణి 7:15 వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యం ఉపయోగాలు, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 7:45 రాత్రి వికసిత భారత్ 9వ జాతీయ పోషణ మాసోత్సవ సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్ కార్యాచరణ ప్రణాళిక ICDS పేడి శ్రీమతి పి విజయ్ గారు పరిచయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు. కర్నూలు ఆకాశవాణి కేంద్ర సమర్పణ ఈ అంశం. రాత్రి 10:00 హరికథ. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. సమయం 7:05 వస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా, హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్ర

0: మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా, ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామీలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, పిఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ధి సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య, వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16 తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్

జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీమ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీమ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట. ఏ మాట అయినా పలుకుతున్నంతసేపు శబ్దం ద్వారా మనిషి నుండి మనిషికి భావాన్ని బట్వాడా చేసేది. మరి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పుడైనా సరే

చదువుకోవాలి అంటే రాతలో ఉండాలి. మన రాత బాగుంటే రాత వస్తుంది. ఇవన్నీ పాత మాటలు, రోత మాటలు. రాత బాగుంటే రాత రావడం కాదు, బాగా ఉండాలంటే రాత రావాలి. అక్షరం హిరణ్యకశిపుడు అంతటివాడు అంటే అంతటి రాక్షసుడు ప్రహ్లాదుణ్ణి, చదువుకోరా నాయన, చదివితే నీకు సదసద్వివేక చతురత కలుగుతుంది అని చెప్పాడు. ఆ రాక్షసుడు అతడే చదువుకోమని చెప్పగా మనుషులు మనం చదువుకోవద్దు, చదువుకోమని చెప్పొద్దు, చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ సహకారం ఇతోధికంగా ఉంది, అక్షరాస్యతని పెంచండి అని నవంబర్ 17, 1965 యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రులు మహాసభ పెట్టారు. అప్పటి నుండి దీని విషయమే మనం, నిరక్షరాస్యత అనేది పూర్తిగా పారద్రోలాలి అని కంకణం కట్టుకొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నది ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినం. ఇది ఉత్సవం. ఎందుకు ఉత్సవం అంటే అందరం అక్షరాస్యులు అయిపోయామా అంటే చాలా వరకును. ఈ చాలా వరకును అన్న మాట పోయి ఇహ చదువుకోవడానికి ఎంతైనా ఉంది కానీ చదువుకోని వాళ్ళు అంటూ ఎవరూ లేరు అన్న ముక్క అనుకునే వరకు కూడా ఈ అక్షరాస్యత దినోత్సవం కొనసాగుతూ ఉంటుంది. ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ అంటే యునెస్కో, దీనికి చెందిన ఒక ప్రధాన అంగం, ఒక ప్రత్యేక సంస్థ. ఇది 1945 స్థాపితం. శాంతి రక్షణలకు అన్నిటికీ కూడా ఇది అండగా దండగా ఉంటూ దాదాపు స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే 80% అక్షరాస్యత ఉండాలి. కాబట్టి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఇంకా మనం అక్షరాస్యత సాధించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటేటా ఈ తేదీని అంటే ఈ సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా యునెస్కో ప్రకటించిన దాన్ని పాటిస్తున్నాం. ఈ అక్షరాస్యతను మనం పాటిస్తున్నాం కదా, మరి తన వంతుగా కూడా పాటిస్తున్నాను అన్న ఒక గాయనీమణి జయంతి ఇవాళ. మరి ఆ పాటించడానికి ఈ పాటించడానికి ఏమిటి అంటే, అది పాటిస్తున్నాను అంటే ఆ పని చేస్తున్నాం, ఇక్కడ పాట ఇస్తున్నాను. ఇంతకీ ఈ పాట ఇస్తున్నది ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంతో కలిసి జీవితాన్ని సప్తసాగర వలయంగా

బాలీవుడ్ గాయని, 1943 ప్రారంభమైన ప్రస్థానం, 60 ఏళ్లపాటు అప్రతిహతం, 1000కి పైన చెరుగు హిందీ సినిమా పాటలు. మరో గాయని లతా మంగేష్కర్ సోదరి.

సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన్స్, భారత సంప్రదాయ సంగీతాలు, జానపదాలు, ఖవాలి, ఇవన్నీ కూడా ఆమె సిద్ధహస్తు కాదు, సిద్ధ కంఠురాలు. ఆశాభంశ్రీ.

1933 సెప్టెంబర్ 8 గోర్ సాంగ్లీ ముంబై సంస్థానం. ఆ ప్రాంతంలో ఆమె జననం. సంగీతం, స్వరం రెండూ కలగలిపి ఏది ఏదో విడదీయలేనంత అనుబంధం. సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, ఇలాగ ప్రారంభ జీవితం నుండి కూడా పాటల ఆటల మాటల కుటుంబంలో పుట్టి ఎన్నెన్నో చిత్రాలు ఆమె గానంతో పరిడవిల్లాయి. గరీబోకే సునో, పర్ద్ మే రన్హదు, పియా తూ అబ్ తో ఆజా, కారవాన్, హరే రామ హరే కృష్ణ, ఒకటా రెండా ఎన్నిటికో అవార్డులు, 18 సార్లు నామినేషన్లు, 7 సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్, స్పెషల్ పురస్కారాలు, జాతీయ ఫిలిం పురస్కారాలు, ఇవన్నీ పొందినటువంటి గొప్ప గాయని ఆశాభోంస్లే గారు. ఇదే ఏడాది ఏప్రిల్ 12 92వ ఏట కాలం చేశారు. గానం మాత్రం రాజ్యం చేస్తూనే ఉంది ఇప్పటికీ.

0: ఇలా ఏది స్వప్నం ఏది సత్యం అన్న సందేహం మామూలు వాళ్ళకి వస్తే సందేహం సగం దేహంలోనే ఉండిపోతుంది. అలా కాకుండా చింతనాపరులకు వచ్చిందనుకోండి, వాళ్ళ పేరు చాలా చాలా మేధావుల పేర్లు మనకు తెలుసు, కానీ మరీ ఎక్కువగా చక్కగా ఆలోచించి అక్షరీకరించి కాగితం మీద పెడితే నవల అవ్వచ్చు, కథ అవ్వచ్చు, ఏదేమైనా రాసినా అయినా త్రిపురనేని గోపీచంద్ అవ్వచ్చు కదా అది తీరుత. ఈరోజు త్రిపురనేని గోపీచంద్ గారి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఆయన September 8, 1910 కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో పుట్టారు. తండ్రి గారు ఎవరన్నది సాహిత్యంలో ఉన్నవాళ్ళందరికీ వేరే చెప్పక్కర్లేదు, త్రిపురనేని రామస్వామి గారు. అమ్మ పొన్నాంబ గారు. త్రిపురనేని రామస్వామి గారు కవిరాజు, సంఘ సంస్కర్త. గోపీచంద్ గారు చిన్నప్పుడే పుట్టిన కొద్ది రోజులకే పొన్నాంబ గారిని పోగొట్టుకున్నారు. రచనా వ్యాసంగం తండ్రి నుండి అలవడింది. విలువలు, పోరాటం, చైతన్య స్రవంతి అనేటువంటి ఒక ప్రధాన వాహికను భూమికను నవలల్లో కథల్లో తీసుకుని సినిమా రంగంలో కూడా కొన్ని చిత్రాలకి దర్శకులుగా నిర్మాతలుగా చదువుకున్న అమ్మాయిలు, మాటల రచయిత అయిని, ధర్మదేవతకి మాటల రచయిత, ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ, గృహప్రవేశం, ఎన్నో ఇంకా రచనలు. అసమర్థుని జీవయాత్ర అనగానే గుర్తొచ్చేది గోపీచంద్ గారి అక్షరం, గడియపడం తలుపులు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ఇది కూడా చాలా ప్రముఖమైనది. ఇంకా వాస్తవిక రచనలు, పోస్ట్ చేయని ఉత్తరాలు, మాకు ఉన్నాయి స్వాగతాలు, ఇవన్నీ కూడా గోపీచంద్ గారి రచనలు. 1962 నవంబర్ 2 52 ఏళ్ల వయసులో గోపీచంద్ గారు కాలం చేశారు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఆ రచన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అయితే మనస్తత్వాన్ని అవలోడనం చేసి అవలోకనం చేయగా వచ్చిన రచనలన్నీ కూడా త్రిపురనేని గోపీచంద్ గారి వీలును బట్టి మనం చదవాల్సిన పుస్తకాల నామ. నేటి మాట విన్నారు. తెలుగులో చాటు పద్యాలు. ఈ అంశంపై ఇప్పుడు డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం.
1: తెలుగులో చాటు పద్యములు. కవితాలోకంలో సద్యోయవ్వనంతో పుట్టే ఏకైక పద్యం చాటువు. చాటువు అనే పదానికి ప్రియమైన మాట అని అర్థం. పాతాళగంగ పైకి ఉబికినట్లు కవి హృదయం నుండి సద్యస్ఫూర్తితో ఆసువుగా వెలువడే ముక్తకాలు అవి, అతని తాత్కాలిక హృదయానుభూతికి స్పందనలు. చాటుపద్యాలు స్వయం సంపూర్ణాలు. వాక్యం రసాత్మకం కావ్యం అని విశ్వనాథుడు చెప్పినట్లు ఒక్కొక్క చాటువు ఒక్కొక్క కావ్యంతో సమానమే. లోకుల రసనలి రాసిన ఆకులుగా నుండినట్టివి అవియే కైతల్ అనిపించుకున్న చాటువులు రసజ్ఞుల హృదయస్థాలై వేల సంవత్సరాలు చిరంజీవాలై వారి నాలుక తుదలపై నాట్యం చేస్తూ వర్ధిల్లుతూ ఉన్నాయి. సర్వసమర్థుడైన కవి చెప్పిన చాటుపద్యం ఒక అమృత రసగుళిక అవుతుంది. ఆ రససిద్ధ వాక్చర్య శ్రోతల్ని రసార్ణవంలో వలలాడిస్తుంది. వారి మనస్సులకు గిలిగింతలు పెడుతుంది, ఆనందానుభూతిని కలిగిస్తుంది. కావ్యానందాన్ని బ్రహ్మానంద సదృశ్యం అన్నారు. అందుకే సుకవితా యజ్ఞస్తి రాజ్యేన కిం, చక్కని కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు అన్నారు. చాటువులు కావ్యాల్లా కాకుండా లఘురూపాలే అయినప్పటికీ కావ్య భాగాల్ని చదివినప్పుడు కలిగే ఆనందం కలుగుతుంది. చాటువు అల్పాక్షరముల అనల్పార్థ రచనలన్నట్లు ఆ కొలదిలోనే ఆనందం అందిస్తుంది. కావ్యం నాయకుని విరహాన్ని అనేక ప్రబంధాల్లో ప్రబంధకవి వ్రాయగా, చాటుకవి

నీ నన్ను కూర్చి దయచూపు మాధవా, పొన్న పూలు తెచ్చి పూజ సేతు అని వ్రాసింది. ఒక పద్యమే అయినా పఠితకు ఆనందం ఇవ్వడం లేదా? చాటువును

తినిసే అని శృంగార్న నైషధకర్త శ్రీనాథుడు దశావతార వర్ణనలో నలుని నోట చెప్పించాడు. కాబట్టి కవిత్వం ప్రారంభింపబడింది చాటువుతోనే. ఆయా సంఘటనల్లో కవుల హృదయాలు స్పందించినప్పుడు ఆ స్పందన యొక్క అక్షర రూపం చాటు అవుతుంది. కోపించినప్పుడు, కలహించినప్పుడు, దూషించినప్పుడు, భూషించినప్పుడు, సౌందర్యాన్ని ఆరాధించినప్పుడు, దాతలచే సత్కరింపబడినప్పుడు, చేత్కరించినప్పుడు చాటువు వరద గోదావరిలా పరవళ్ళు తొక్కి ప్రవహిస్తుంది. అప్పుడు కవికి పెద్దనగారు చెప్పినట్లు నిరుపహతి స్థలాలు, కప్పురపు విడాలు, ఇంపైన భోజనం, ఉయ్యల మంచాలు అక్కర్లేదు. ఆంధ్రకవుల స్వచ్ఛంద కవితా ప్రతిభకు, సర్వతంత్ర స్వతంత్ర ప్రతిపత్తికి తెలుగు చాటువులు నికషోపలం. తెలుగు చాటువులు ఆపాత మధురాలు, ఆలోచనామృతాలు. అట్టి ఈ చాటుపద్యాల్ని సారస్వత పరిశోధకులు, పండిత ప్రకాండులు, సాహిత్యోద్ధారకులైన సర్వశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి, దేపాల పిచ్చయ్య శాస్త్రి, సిపి బ్రౌన్ ప్రభృతులు సేకరించి గ్రంథరూపంలో జాతికి అందించి చిరస్మరణీయులయ్యారు. చాటువుల్ని అనేక విధాలుగా విభజించవచ్చు. కవులు తమను తాము ప్రశంసించుకున్నవి, మీసముల పెంపకానికి ఆక్షేపణగా తిరుపతి వెంకట కవుల ప్రత్యుత్తరం వారి గొప్పతనాన్ని వ్యక్తం చేస్తున్నది. దోసమటం చిరింగియును దుందుడు కొప్పగా పెంచినారము ఈ మీసము, రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు తెల్పగా, రోసము కల్గిన కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని మామేసము తీసి మీ పద సమీపమునం తలలు చిమ్రొక్కమే. సంస్కృతాంధ్రాల్లో మహాకవులు కావడం వల్ల వీరు అనేక సన్మానాలు పొందారు. హాస్యం, కుంటికోణంగితనం కలిగిన చాటువులు. కుంటికోణంగితనానికి ఉదాహరణ, ప్రభువులందరినీ అతిశయోక్తులతో వర్ణించడం చూచి తిరుమలరాయలు తన్ను కూడా స్వభావోక్తిపూర్వకంగా వర్ణించమన్నాడట. దానికి కొంటెగా రామకృష్ణుడు అతన్నిట్లు వర్ణించాడట. అన్నాతిగూడ హరుడవు అన్నాతింకూడకున్న అసురగురుండవు అన్నా తిరుమలరాయా కన్నొక్కటి లేదు కాని కంతుడగావే. తిరుమలరాయా, నీ భార్యతో కలిసి ఉంటే త్రినేత్రుడైన ఆ ఈశ్వరుడివే, ఒంటరిగా ఉంటే ఆ శుక్రాచార్యుడవే, నీకు ఒక్క కన్ను లేదు గాని మన్మధుడవే అని చెప్పాడు. వికటకవి అయిన రామకృష్ణుని చాటువుల్లో హాస్యం, కొంటెకోనంగితనం పాలు హెచ్చు. శృంగార రసభరితమైన చాటువుల్లో తెనాలి రామకృష్ణునిగా చెప్పబడుచున్న ఈ పద్యం మిక్కిలి ప్రసిద్ధం. వరబింబాధరమున్ పయోధరములున్ వక్త్రాలకంబుల్ మనోహరలోలాక్షులు చూపక అవ్వలి మొగంబైనంతయమాయే నీ గురుభాస్వజ్జగనంబు క్రుమ్ముడియు మాకుంచాలవేగే గంగకు అద్దరి మేలు ఇద్దరి కీడును కలదే ఉద్యద్రాజ బింబాననా. రాజులు, దాతలు మున్నగువారిని ప్రశంసిస్తూ చెప్పిన చాటువులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. సింగభూపాల్ని ప్రశంసిస్తూ శ్రీనాథుడు చెప్పిన ఈ చాటువు ప్రసిద్ధం. సర్వజ్ఞనామధేయము శర్వునకే రావు సింగజనపాలునకే ఉర్వించెల్లును తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. రెడ్డిరాజులకు ఈ శత్రుప్రభు ప్రశంస కిట్టక శ్రీనాథుని ప్రశ్నించినప్పుడు సింగజనపాలునకు ఏయుర్వింజెల్లును అని అంటినని కాకువుతో సమర్థించి రెడ్డి ప్రభువుల్ని తృప్తిపరిచాడట. చిత్ర చమత్కార భరితమైన చాటువులు కొన్ని. ప్రశ్నోత్తరైక చాటువులు చూడండి. ఎవరో అడిదము సూరకవిని పరిచయార్థం ప్రశ్నింపగా కవి జవాబిచ్చాడు. ఊరెయ్యది చీపురుపలే పేరో సూరకవి ఇంటి పేరు అడిదమువా.

రాజు విజయరామ మహారాజు, అతడేమి సరసుడా భోజుడయా. ఇక చమత్కార భరితమైన వానికి ఉదాహరణ వినండి. శివురద్రిని శయనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవక్షుండు అవిరళముగా శేషునిపై పవళించుట నల్లి బాధ పడలేక సుమి. దేశాటనం చేస్తూ కవులు చెప్పిన చాటువులు కోకొల్లలు, అందు శ్రీనాథునం అని చెప్పబడినవి లెక్కకు మిక్కిలి. పలనాటి సీమకు వెళ్ళినప్పుడు చెప్పిన ఈ చాటువు కడు ప్రసిద్ధం. పలనాటి సీమలో ప్రవేశించిన శ్రీనాథునికి దప్పిక కలిగిందట, నూతిలో నీరు పాతాళానికి ఉందట. అప్పుడు సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకు ఇద్దరండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలున్ అనే పద్యం చెప్పగా నూతులో నీరు పైకి వచ్చిందట. ఆ నీటిని త్రాగి దప్పిక తీర్చుకున్నాడట. చిన్న చిన్న రాళ్ళు, జొన్నకలి జొన్నయంబలి, అంగడి ఊరలేదు, రసికుడు పోవడు పలనాడు ఇత్యాది పద్యాలు శ్రీనాథుడు పలనాటి సీమను దర్శించినప్పుడు చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్నాయి. ఇష్టం లేని ఆహార విహారాదులకు కష్టపడి చెప్పిన చాటువులు చాలా ప్రచారంలో ఉన్నాయి. కర్ణాటక రాజ్యంలో శ్రీనాథ కవికి రాజదర్శనం ఆలస్యం కాగా తన కష్టాల్ని కన్నడ రాజ్యలక్ష్మితో ఇలా వెళ్ళబోసుకున్నాడు. కుల్లాయుంచితి కోక చుట్టితి మహాకూర్పాసముంతుడ్గితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపు.

0: పల్నాటిలో చింత చిగురు కలిపిన బచ్చలి కూరతో జొన్నకూడు తినలేక పుల్ల సరోజనేత్ర అని కృష్ణుణ్ణి, రీనాటి జొన్న మెతుకులు తినలేక పురహరా అని శివుణ్ణి తినమని శ్రీనాథుడు సవాలు చేశాడు. కవులు రాజాస్థానాల్లో కవితాగోష్ఠుల్లో పూరించిన అనేక సమస్యాపూరణ పద్యాలు తెలుగునాట చాటువులుగా ప్రజల నాలుకలపై నర్తిస్తూ ఉన్నాయి. కుంజరయూథంబు దోమ కుత్తుక జొచ్చన్ అనే సమస్యను సభలో రాయలవారీయగా రామకృష్ణుడు ఈ రీతిగా పూరించాడట. రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటు కొల్వు పాలై రకట సంజయా విధినే మందును కుంజరయూథంబు దోమ కుత్తుక జొచ్చన్. యాచక కవుల తిట్టు చాటువులు కొన్ని దేశంలో వాడుకలో ఉన్నాయి. బ్రహ్మ ఆలి అయిన సరస్వతీదేవి దయవల్ల కవితలల్లగలిగిన కవి ఒకడు ఆమె పుస్తులు తెంపడానికి సాహసించాడు. ఇందుకు కారణం ఆమె మగడు అంటే బ్రహ్మదేవుడు ధనం ఒకనికిచ్చి దాతృత్వ బుద్ధి వేరొకనికిచ్చి సృష్టించడమే. చూడండి, విత్తమొకనికిచ్చి వితరణ భరణంపు చిత్తమొకనికిచ్చి చరచినాడు బ్రహ్మాలిత్రాడు బండిరేవున త్రంచ రెండు ఒకనికీక బండు చేసే అంటాడు. ఇవియే కాక వేములవాడ భీమకవి మొదలు కవుల శాపానుగ్రహ సంబంధమైనవి, లక్షణకర్తలు తమ తమ గ్రంథాల్లో ఉద్ధరించినవి, రావే మానిని కావవే తరుణి సంరక్షింపు చంద్రానన ఇత్యాది అనుకరణ చాటువులు ఎన్నో ఎన్నెన్నో తెనుగునాట ప్రచారంలో ఉన్నాయి. చాటువులు చరిత్రకు మణిముకురాలు. సమకాలీన చారిత్రక సాంఘికాది విషయాలు అత్యంత స్పష్టంగా తెలుగు చాటువుల్లో మనం దర్శింపగలుగుతున్నాం. లోకుల రసనలి రాసిన ఆకులుగా నుండినట్టివి ఈ చాటు పద్యాలు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెనుగునాట చిరంజీవాలై వర్ధిల్లుతూ ఉంటాయి.
1: తెలుగులో చాటు పద్యాలు ఈ అంశంపై డాక్టర్ ఎస్వి రాఘవేంద్రరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు భక్తి సంగీత కార్యక్రమం. కుమారి భావన

ఎడవిల్లి గారి గళంలో హెచ్ రామ్చరణ్ గారు వయలిన్, మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. ముందుగా కళ్యాణి రాగంలో అచ్యుత గోపాలశర్మ గారి రచన బిరాన నను బ్రోవ, తాళం ఖండచాప్.

ఆనందభైరవి రాగంలో శ్రీ కైవారం శ్రీయోగి నారాయణ గారి రచన పాహి నారాయణ ఆదితాళం.

కార్యక్రమంలో హరికాం భోజరాగంలో గోపరాజు వెంకట సుబ్బారావు గారి సాహిత్యంతో చివరిగా నిన్ను విడిసి ఉండలేనయ్యా. తాళం త్రిశ నడ.

భక్తి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి ఎడవల్లి భావన గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి, దేవుళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

పుష్పాంజలి విన్నారు ఉదయ సమీరాల కార్యక్రమంలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలుగా వస్తోంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: suspended, court orders probe, flags unsafe PG culture. Defence Acquisition Council clears proposals for the three services with 98% procurements to be sourced from Indian industry. Hindustan Times headline says, from missiles to radars, DAC clears 1.1 lakh crore rupee defence boost with 300 kilometer range Sukhoi missiles on list. The Indian Express quotes ISRO chief's message to his staff, allaying apprehensions of the space agency being privatized. The headline states, no privatization, but space economy has to grow. National Film Awards ceremony to be in Gujarat this year, cites the Times of India. And finally, in a first, alternative fuels overtake petrol car sales is a headline in the Financial Express. And with that, it's back to you, Anuja.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch development projects worth over 35,000 crore rupees from Vadodara in Gujarat today to also inaugurate Global FinTech Fest 2026 in Mumbai. Defence Acquisition Council clears capital acquisition proposals worth over 1,10,000 crore rupees for defence forces. Luxembourg backs India's bid for permanent seat in UNSC. India joins US and 24 other countries to shape development of next generation 6G networks. Delhi police arrests three members of family that owned collapsed building in Satyaniketan area of the national capital. And India set to feature in four gold medal finals at World Archery Para Series in Ahmedabad today. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి.
3: ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, సురక్షితంగా తిరిగి వచ్చిన ఏడుగురు గల్లంతైన మత్స్యకారులు సహా పలుంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు పోటీతత్వంలో ఇంజనీరింగ్, నీట్, యూపీఎస్సీ, ఐఐటి పరీక్షల్లో డిజిటల్ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచుకోవాలని అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమైక్యత, దేశభక్తి, అంకితభావంతో 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ప్రజాసేవకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాల సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు 100,000 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్టు అధికారులు కలెక్టర్కు వివరించారు. గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 అఖండ గోదావరి పరివాహక ప్రాంతాలైన వాడపల్లి, అంతర్వేది, కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, గోదావరి తీరంలో ఆధ్యాత్మికత, దైవభక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి విశిష్టతను పెంపొందించే విధంగా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. గోదావరి పుష్కర ఘాట్ల నిర్వహణ పనులపై దృష్టి సారించి శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆగస్టు 3వ తేదీన ఓడల్రేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోటు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారు. అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఈ బోటు రిజిస్టర్ అయి ఉండగా బోట్లో మొత్తం 7 మత్స్యకారులు క్రూ సభ్యులుగా వేటకు వెళ్లారు. మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడం

0: తో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి సంబంధిత కేంద్ర ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేసినట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కోస్ట్ గార్డు నేవీ సహకారంతో విస్తృత గాలింపు చేశారు. 23 రోజుల అనంతరం ఆగస్టు 26వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో మత్స్యకారుల ఆచూకీ లభించింది. దీంతో వీరందరినీ ప్రభుత్వం స్వగ్రామాలకు తరలించింది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరిస్తూ అదనపు పట్టణ స్థానిక సంస్థ 8 మండలాలను చేర్చడం ఎంతో సంతోషదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి పేర్కొన్నారు. 896.16 చదరపు కిలోమీటర్ల నుంచి 1,765.45 చదరపు కిలోమీటర్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం 19 మండలాలు 7 పట్టణ స్థానిక సంస్థలు కలుపుకుని అముడా పరిధిని మరింత విస్తరించినట్టు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావుతో కలిసి విద్యుత్ శాఖ అధికారులతో 3వ విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్య రక్షణ సేవలు అందించాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. రామచంద్రాపురం ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారాలకు విన్నారు. రచన విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. డాక్టర్ వేదుల గౌరీ రామ్మోహన్ గారి గానం వింటారు. మావుడూరు సత్యనారాయణ శర్మ గారు వయలిన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. ముందుగా ముత్తుస్వామి దీక్షితారి కృతి, రాగం సారంగ అరుణాచలనాథం, తాళం రూపకం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ వేదుల గౌరీ రామ్మోహన్ గారి గానం విన్నారు. మావుడూరు సత్యనారాయణ శర్మ గారు వైలెన్, మార్దంగికులు ధన్వాడ ధర్మారావు గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727288, కోడ్ 0891. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్.

0: నేను.
1: చెప్పండి.
0: 12 సంవత్సరం బాలమతి పాడిన పాటండి. కోతి నుండి పుట్టాడు మానవుడు.
1: మీ పేరు?
0: నా పేరు ఏఎస్ జేముళ్ళు, పెద్దబొడ్డేపల్లి అండి.
1: సరే.

ಬದ್ದ ದದ ಬನ್ನಿ

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. ఏ సినిమా?
1: ఇదండి కలస ఉంటే కలసలోని ముద్ద మంది పూలు తెచ్చి మొగలు రేకులు జట్లు గుప్పన్న పాట కావాలి సార్.
0: కలిసి ఉంటే కలదు సుఖం.
1: ఎన్టీ రామారావు గారు అండి.
0: మీ పేరు?
1: నా పేరు నూకెళ్ళ కొండబాబు, గొల్లపాలెం టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్.

0: హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు తాతయ్యలు అండి, భోగపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి తాతయ్యలు గారు.
1: మాకు ఎగిరే గోప ఏముంది, ఒక పాట కావాలి సార్. అది అది మంచి రోజులు వచ్చాయనుకుంటాను సినిమా. సార్, మీ వాయిస్ అలా వినిపిస్తుంది, ఆలకించాలి అనిపిస్తుంది. మీరు ఈ మానేసి పాట కూడా పాడుతున్నాండి అప్పుడప్పుడు.
0: పి సుశీల్ గారు చాలా అద్భుతంగా పాడారు ఎగిరే గోప, అది విందాం.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు కొంటపోతు రామనాయుడు, మధ్య గ్రామం, పద్మనాభ మండలం, విశాఖ జిల్లా.
0: చెప్పండి.
1: అదృష్టవంతులని ముమ్ముచ్చేసేగా నాకు ఉద్దేశం.
0: సరే.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సార్, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
0: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు.
1: సార్, వేటగాడు మూవీ నుంచి కొండ మీ దత్తమ్మ అనే సాంగ్ ఉంటుంది సార్.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో పాటల పల్లకి.
4: హలో నమస్తే సార్.
3: నమస్కారం అండి, మీ పేరు?
4: నేను ఆకుండి ప్రసాద్ ఫిజికల్ రెండుగా నగర కోవాలని విజయనగరం నుంచి కాల్ చేస్తున్నానండి.
3: చెప్పండి.
4: నాకు బొబ్బిలి యుద్ధం చిత్రంలో శ్రీకర కరుణాలు వాళ్ళ భానుమతి గారు పాడే ఆ పాట కావాలి సార్.
3: తప్పకుండానండి.
4: నాకు సందేహం ఉంది సార్. కొంతమంది ఎస్ఎంలోని అనౌన్సర్లు ఆకాశవాణియా ఆకాశవాణియా?
3: ఎవరైనా ఆకాశవాణి అని అనాలి, మీరు అడిగిన పాట వినండి.

గొప్పగా చెప్పుకొని మురిసేరు. ఇంత చక్కని ఓడు ఎవడసే ఎవడసేయడని, ఇంత చక్కని ఓడు ఎవడసేయడని, సంతలో జనమంత చప్పట్లు కొట్టారు. తిప్పైకి జై ఎల్లి మొగుడు, తిప్పైకి జై ఎల్లి.

0: हेलो हेलो
1: నమస్తే సార్. ప్రేమ
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: పగ సార్.
0: ప్రేమ పగ.
1: అవును సార్, కలిసిన హృదయాల లోన.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సనప గ్రామము, అనంతపురం జిల్లా సార్. నా పేరు పుల్లన్న సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: ఓ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
1: సార్, కోట్ల ఈ చిత్రంలో
0: అల్లరించవా
1: నా గొంతులు ఆ

0: పాటల పల్లకి, మరిన్ని పాటలతో పల్లకి మీ దగ్గరికి వచ్చేది 10:15. సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.
1: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,00,000 గృహాలకు సౌర విద్యుత్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 రూపాయల వరకు రాయితీ అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ పథకం కింద రైతులు బీడుభూమి లేదా వ్యవసాయ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం పొందే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద నీటి లభ్యత కోసం రైతులు డీజిల్పై ఆధారపడడాన్ని తగ్గించి సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపులను వినియోగిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సోలార్ పార్కుల పథకం కింద భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిన్న మత్స్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశంలో క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛ ఇంధన పరివర్తనలో సౌరశక్తి అత్యంత శక్తివంతమైన చోదక శక్తుల్లో ఒకటిగా మారింది. దీనికి అనుగుణంగా దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వ వ్యవస్థలతో అనుసంధానించబడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎఫ్ఎస్పివి ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఎఫ్ఎస్పివి ప్రాజెక్టు కింద జలాశయాలు, చెరువులు, కాలువలు, పారిశ్రామిక నీటి వనరులపై తేలియాడే ప్లాట్ఫామ్ల మీద సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ విధానం కొరతగా ఉన్న భూవనరుల కోసం పోటీ పడకుండా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత జలవనరులను ఉపయోగించుకుంటుంది. మొత్తం 570 కోట్ల రూపాయలను ఈ పథకం అమలుకు కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026 జులై 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులకు 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం మధ్య ఆమోదం లభిస్తుంది. 2032-33 వరకు నిధుల పంపిణీ కొనసాగుతుంది. 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు చేసేందుకు అదనపు భూసేకరణ అవసరం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, మొత్తం 10,000 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన నిల్వ వ్యవస్థలతో పాటు 5,000 ఉత్పాదక మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదకంగా వినియోగించుకోవడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెబుతూ,
2: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన మే జైసా దేఖతే హై కి హమారే యహాన్ సోలార్ కెపాసిటీ వరల్డ్ కే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పర్ కెపిటా కే హిసాబ్ సే దేఖే తో వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ ఆనా దేశ్ మే లగీ హై. అబ్ ఇస్మే జో హమారీ వాటర్ బాడీస్ హై

0: सरफेस एरिया को कैसे यूज करें सोलर के लिए, वो स्कीम आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव की है। प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है आज। 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में।
1: 5,000 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం, అంటే 10,000 మెగావాట్ గంటల ఇంధన నిల్వ వ్యవస్థలను వీటితో పాటు ఏర్పాటు చేస్తారు. జాతీయ సౌరశక్తి సంస్థ అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని జలాశయాలు, ఇతర అనువైన నీటి వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 102.18 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ పథకం కింద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు విజయవంతంగా ప్రారంభమైన తరువాత ప్రతి మెగావాట్కు 1,00,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీనికి అదనంగా ప్రాజెక్టు డెవలపర్లు హైడ్రోగ్రఫీ సర్వేలు, పర్యావరణ అంచనాలు, ప్రాజెక్టు నష్టాలను తగ్గించేందుకు దోహదపడే కార్యకలాపాల కోసం ప్రతి ప్రాజెక్టుకు 50,00,000 రూపాయల వరకు పొందవచ్చు.
0: ఇస్ స్కీమ్ మే టోటల్ 5,000 మెగావాట్ ఫ్లోటింగ్ సోలర్ పీవీ ఫోటోవోల్టాయిక్ కెపాసిటీ భారత్ మే క్రియేట్ కీ జాయేగి ఔర్ 5 సాల్ కీ స్కీమ్ మే 1 కరోడ్ పర్ మెగావాట్ కా ఇస్కా సపోర్ట్ దియా జాయేగా స్కీమ్ మే 2 ఘంటే కీ ఎనర్జీ స్టోరేజ్ భీ స్కీమ్ మే రఖీ గయీ హై జిస్సే కీ जो पीक डिमांड है उसको प्रॉपरली मॉड्यूलेट किया जा सके। प्रोजेक्ट्स विल बी सेलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग। सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वॉयर्स, कैनाल्स, इंडस्ट्रियल पॉन्ड्स, इन सब का उपयोग किया जा सकता है। और एक एडिशनल बेनिफिट ये मिलेगा कि जो पानी का इवेपोरेशन हो जाता है वो बचेगा।
1: जल वनरुलपै तेलियाडे सौर विद्युत प्रोजेक्टुलु एला पनिचेस्तायो तेलुसुकुंदाम. సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్గా మార్చే పరికరాన్ని సోలార్ ప్యానల్ లేదా సౌర ఫలకం అంటారు. ఫ్లోటింగ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ అనేది నీటి ఉపరితలంపై సౌర ఫలకాలను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేసే నూతన సాంకేతిక విధానం. జలాశయాలు, సరస్సులు, చెరువులు, నీటి రిజర్వాయర్లపై తేలియాడే ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి వాటిపై సౌర ఫలకాలను అమర్చుతారు. ఈ ప్లాట్ఫామ్లు గాలికి కొట్టుకుపోకుండా నీటి అడుగున లేదా ఒడ్డున బలమైన తాళ్లు, లంగర్లతో భద్రంగా కలుపుతారు. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటి అడుగున ఉండే ప్రత్యేక కేబుల్స్ ద్వారా ఒడ్డున ఉన్న గ్రిడ్కు చేరుస్తారు. నీటి చల్లటి ప్రభావం వల్ల సౌర ఫలకాల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నీటి ఉపరితలాన్ని సౌర ఫలకాలు కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా తగలక నీరు ఆవిరి కావడం తగ్గుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమి అవసరం లేదు కాబట్టి వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు భూమి ఆదా అవుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు నీటి ఆవిరిని తగ్గించి జలవనరులను రక్షించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని స్వచ్ఛమైన శక్తిని అందిస్తాయి. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా జలాశయాలు, అంతర్గత జలవనరులను వినూత్నంగా ఉపయోగించడం వల్ల దేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం విస్తరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని ప్రధానమంత్రి వివరించారు.
2: अपनी सोलर एनर्जी जनरेशन कैपेसिटी को 32 टाइम्स बढ़ाया है। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा सोलर पावर जनरेटिंग नेशन है।
1: ఈ పథకం అమలు వల్ల జలాశయాలను, పారిశ్రామిక చెరువులను సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం భూవనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. భూమి వనరులపై భారం తగ్గడంతో పాటు రిజర్వాయర్ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి అవుతుంది. ఇంధన నిల్వ వ్యవస్థను అనుసంధానించడం గ్రిడ్ విశ్వసనీయతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పథకం నీటి వనరుల గరిష్ట వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ద్వారా ఏటా సుమారు 10 మిలియన్ టన్ను

పనుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఈ పథకం అమలు వల్ల దాదాపు 16,000 నుంచి 17,000 మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తేలియాడే ప్లాట్ఫామ్లు, ఫోటో వోల్టాయిక్ సెల్స్, మాడ్యూల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు వంటివి ఇతర కీలక భాగాల దేశీయ తయారీని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో దాదాపు 28,500 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకం అమలు వల్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల నుంచి 7 రెట్లకు పైగా పెరిగి 5,000 మెగావాట్లకు చేరుతుంది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణకు దోహదపడుతుంది. ఈ పథకం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇంధన లక్ష్యాలకు మద్దతునిస్తుంది. వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన ఈ పథకం ఆమోదంతో దేశంలో సౌర విద్యుత్ రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన భారతదేశాన్ని స్వచ్ఛమైన హరిత ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధిని ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన ఒకే తాటిపైకి తెస్తూ వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన, వ్యాఖ్యానం జి అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288 కోడ్ 081.

0: హలో
1: హలో
0: హలో, ఏ సినిమా అండి?
1: మాకు శ్రీమంతుడండి. మొదటి పెగ్గలో మజా మజా ఏడు ముద్దులు పాట నాకు.
0: అలాగే మీ పేరు?
1: నా పేరు గన్నం పెంటారావు అండి.
0: ఎక్కడ?
1: కూడా చిన్న వేది.
0: సరేనండి,
1: మంచిది.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు కాకి అప్పారావు, కెంగళరావుపేట, తుమ్మలపల్లి వారి వీధి, బాలనాగమ్మ చిత్ర నుంచి ఇంటిలో నా

0: హలో,
1: హలో, నమస్తే సార్. శర్మ గారు
0: చెప్పండి, ఏ సినిమా?
1: మాకు కథానాయక మొదల సినిమా నుంచి ఎల్ఆర్ఎస్ గారు పాడారంటే పగరబోతి పిల్ల, అది తెలుగు జాతి పిల్ల పాట వినిపించండి.
0: మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే.

0: హలో, హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి.
1: సార్, సుజాత నుంచి ప్రజలు మాట్లాడుతున్నాను సార్. నాకు పరమానంద శిష్యులు గారి మంచి ఇదిగో వచ్చి తీరే తీరే పాట కావాలి సార్.
0: అలాగేనండి, తప్పకుండా.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, పాటల పల్లకి స్వాగతం.
1: విజేత విక్రమ్ సాంగ్ ప్రసారం చేయండి.
0: తప్పకుండా అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, విజేత విక్రమ్ నుండి పాట కావాలి మీకు.
1: ఓకే మేడం.
0: సరే అండి, తప్పకుండా.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్నవరం దగ్గర అమ్మా.
0: సరే అండి, ఏ పాట వింటారు?
1: నాకు మోహనోమ్ సినిమాలోని పగడాల జాబిలి చూడని సాంగ్
0: తప్పకుండా వేస్తానండి.
1: ఓకే, ధన్యవాదాలు అమ్మా.

గుసలాడెను పెదవి పెద

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: చదరంగం చిత్రంలో నవ్వని పువ్వే నవ్వని పాట వేస్తారా?
0: సరే, తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో, హలో,
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: శ్రీరామ నామం అని పరుసిరా పాట.
0: సరేనండి, తప్పకుండా.
1: ఓకే మేడం.
0: శ్రీరామదాసు చిత్రం నుండి ఈ పాట.
2: రామ శ్రీరామ కోదండరామ.

పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అడవి సింహాలు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఆడపడుచు ఈ చిత్రం నుండి పి సుశీలా బృందం ఆలపించిన గీతం వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట చెట్టు కింద ప్లీడర్. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వింటారు.

మధురిమ కార్యక్రమంలో తరువాత వినబోయే పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఎలకలున్నాయి,
1: ఏనుగులున్నాయి,
0: ఎలకలున్నాయి,
1: పులుల మీద మేకలున్నాయి, మేకల మీద పులులున్నాయి, ఏనుగుల మీద ఎలకలున్నాయి, ఎలకల మీద ఏనుగులున్నాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బ్రతుకు తెరువు ఈ చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన గీతం వింటారు.

0: నీ కొలుకులు.
1: నీ కొలుకులు?
0: అబ్బా, నీ కొలుకులు
2: కొలుకులు
3: తర్వాత వినబోయే పాట గంగా మంగ. ఈ చిత్రం నుండి వి రామకృష్ణ, పి సుశీల పాడినది.

0: మీరు విన్న పాట గోరంత దీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడినది. కార్యక్రమంలో ఇప్పుడు మరో చరిత్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రామోలా పాడిన పాట వింటారు.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. సభాష్.

0: మంచి మనసులు.
1: అబ్బా
0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: పూల రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసన్నాయి
1: చెప్పి

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన.
1: మీరింతవరకు మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు విన్నారు.

0: ఈనాటి ప్రసారంలో 12 గంటలకు హిందీలోను 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 12 గంటల 5 నిమిషాలకు మధుమంజరి తెలుగు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇక 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12 గంటల 40 నిమిషాలకు సంధ్యారాగం. ఈ కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం మొదటి భాగాన్ని మీరు వింటారు. అలాగే 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో అక్షరజ్యోతి అనే అంశంపై శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 2:30 రంగస్థలి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలో బృందావనం ఘట్టం నుండి శ్రీకృష్ణుడి పాత్రలో శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు హార్మోనియం శ్రీ జి సీతారాం నాయుడు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలకు అవస్తుంది. వార్తలు వింటారు ఢిల్లీ నుండి.
1: ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के दौरे पर रहेंगे. वे वडोदरा में 35,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का लोकार्पण भी करेंगे. वे पश्चिमी क्षेत्र के लिए विशेष माल ढुलाई गलियारे WDFC के 3 महत्वपूर्ण खंड राष्ट्र को समर्पित करेंगे. अहमदाबाद में केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा कि ये परियोजना पूरी तरह तैयार हो चुकी है.

మధుమంజరి కార్యక్రమంలో చివరిగా చిత్రం నుండి నిహాల్ ఉషా పాడిన పాట వింటారు.

మధురిమలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తల ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, మహిళా రాజకీయ నాయకత్వానికి

కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో

0: చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రీ జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్ధిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ 2 నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్ధిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966 యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడడానికి తమ నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త

0: యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17 టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18 క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగం వయోవృద్ధుల కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నేటి మన సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. పద్మజావాణి గారు ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ అంటే R&B డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేసి నేషనల్ హైవేస్ రోడ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. అలాగే సాహిత్య రంగంలో, సేవారంగంలో విశేషమైనటువంటి సేవలు చేస్తున్నారు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అనే NGOకి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అసహాయులైనటువంటి మహిళలకు తోడ్పాటును అందిస్తున్నారు. పద్మజావాణి గారిని అడిగి మనం మరిన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మజావాణి గారు.
3: నమస్కారం అండి దిలీప్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈవేళ సంధ్యారాగం

0: కార్యక్రమానికి ప్రత్యేకంగా మమ్మల్ని కాకినాడ నుంచి పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: పద్మజవాణి గారు, ఇప్పుడంటే ఆడపిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ఒకప్పుడు, అంటే సుమారు 4 దశాబ్దాల క్రితం, మీరు ఇంజనీరింగ్ చదవడం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఇంజనీరింగ్ చదవాలి అని ఎందుకు అనిపించింది? దానికి ప్రేరణ ఎవరు? ఆ వివరాలు చెప్పండి.
0: దానికి ప్రేరణ అయితే మా తల్లిదండ్రులేనండి. వారు ఆ రోజుల్లోనే చాలా అభ్యుదయ భావాలు వెలార్చేవారు. మా నాన్నగారు పశుమర్తి సూర్యనారాయణమూర్తి గారు, ఆయన JNTUలో డెప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు. అంతకుముందు వారు PA2 ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజీగా ఉండేవారు. మేము ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లోనే ఉండేవాళ్ళం. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది మా అమ్మ గురించి. మా అమ్మ కృష్ణా జిల్లా ఉయ్యూరు వారి ఆడబడుచు. నిజానికి ఆ గాలి, ఆ వాతావరణం, ఆ చైతన్యం ఇవన్నీ కూడా నేను అక్కడ పుట్టడం వల్ల, ఆ నేల మీద కొంతకాలం పెరగటం వల్ల నాకు ఆ భావాలన్నీ అబ్బాయి అని అనుకుంటున్నాను. అందుకే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు నాకు కూడా నాయకత్వ లక్షణాలు బాగా అలవాటు పడ్డాయి. ఎక్కడైనా సరే చిన్న అన్యాయం జరుగుతుంటే అందరికంటే ముందు చిన్నదాన్నైనా నేను ముందుకు వెళ్ళి నువ్వు అలా చేయటం తప్పు అని వాళ్ళని నిలదీసేదాన్ని. తర్వాత ఆ రకమైన పెంపకము, తర్వాత ఆ రకమైన భావాలు నన్ను రోడ్ ఇంజనీర్గా కూడా చేసేలాగా నన్ను నిలబెట్టాయి, ఈ స్థాయికి తెచ్చాయి. ఈ రోజున రోడ్ ఇంజనీర్, లేడీ రోడ్ ఇంజనీర్ అనగానే నేను తప్ప ఇంకెవరు గుర్తురారు. ఈ మధ్యకాలంలో తర్వాత వచ్చే ఆడపిల్లలు వాళ్ళంటూ ఉంటారు, మేడం మీరే మాకు రోల్ మోడల్ అని. అందుకని ఆ విధంగా చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.
1: మేడం, ఇప్పుడు చెప్పండి, అప్పుడు మీరు చదువుకున్న రోజులకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటండి ఇంజనీరింగ్లో? అంటే ఇప్పుడేమో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది, ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చేసింది కదండి. సో మీరు గమనించినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు?
0: ప్రధానమైన మార్పులు అంటే ఇంజనీరింగ్ రంగం, 40 ఏళ్ల క్రితం నేను రహదారులు భవనాల శాఖలోనండి. మెయిన్గా ఏముంటాయంటే బిల్డింగ్స్ రిపేర్లు, మెయింటెనెన్స్, తర్వాత కొత్త కన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ కూడా కూలివాళ్లతో పాటు మేము కూడా తప్పనిసరిగా ఉండి పనిచేయాల్సి వచ్చేది. అలాగే ఎస్టిమేట్స్ విషయానికి వస్తే అవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ చేసేస్తున్నారు, టైప్ డిజైన్స్ వచ్చేసాయి, అప్పుడు అలా కాదు. ప్రతిదాన్ని కార్బన్ పేపర్ పెట్టి 10 కాపీలు కావాలంటే ఎంత గట్టిగా రాస్తే 3 కాపీలు పడేవి. తర్వాత అలా 2 ముగ్గురు కలిపి రాసినా కానీ పని తెవిలేదు కాదు. పని తెవిలేదు కాదని పని పట్ల అలసత్వం ఎవ్వరూ ప్రదర్శించేవారు కాదు. ముఖ్యంగానండి, మేము ఉద్యోగం చేసినప్పుడైతే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుల్లోకి మేము సబ్ డివిజన్ నుంచి వెళ్ళి ఆ లోపలికి ప్రవేశించాలంటే చాలా భయం వేసినట్లు ఉండేది. ఎందుకంటే బయట పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కార్లు ఆపుకుని ఉండేవారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఏదో అంటే భయం అలా ఉండేది, భక్తి ఉండేది. ఇవన్నీ ఎందుకని వచ్చాయి అంటే ఆ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కావచ్చు. రాత్రి 8:30 అయినా లైట్లు వెలుగుతూ ఉండేవి, మనుషులు తిరుగుతూ ఉండేవారు, పని చేస్తూ ఉండేవారు. రాత్రిపూటే ఎక్కువ వర్క్ ఎందుకని అయ్యేదంటే పగలంతా మేమందరం ఫీల్డ్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఫీల్డ్లో దగ్గరుండి ఆ పనులు చేయించుకుని వచ్చి మళ్ళీ రాత్రి కూర్చుని బిల్స్ చేసి కాంట్రాక్టర్లకి ఎక్కడ లోటు లేకుండా వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఆ బిల్స్ సకాలంలో ఇచ్చి మేము చాలా మంచి పేరునే తెచ్చుకున్నామని చెప్పచ్చు. ఇప్పుడు చాలా మారిందండి, చాలా మారింది.
1: పద్మజవాణి గారు, ఇంకొకటండి, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటే ఆడపిల్లలు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. ఇటీవల సైన్యంలో కూడా చేరుతున్నారు, దేశ రక్షణలో భాగస్వాములు అవుతున్నారు, రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళలే నాయకత్వం వహించారు.
0: అవునండి.
1: సో అలా ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యమైనది.
0: అవునండి, అవును.
1: అది మన ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే వారు ఆ రంగాల్లో నిష్ణాతులు అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
0: అవునండి, అది నిజం.
1: అయితే ఇప్పుడు మీ వరకు వస్తే మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఒక మంచి స్థితిలో మిమ్మల్ని నిలబెట్టడానికి మీ తల్లిదండ్రులు చేసినటువంటి కృషిని ఆ వివరాలు చెప్పండి.
0: మా అమ్మగారిది కృష్ణా జిల్లా ఉయ్యూరు, నాన్నగారిది నరసాపురం. సో ఇటు కృష్ణ అటు గోదావరి, రెండు పవర్ఫుల్ నదులు, జీవనదులు. సో ఈ జీవనదుల నీళ్లు తాగిన తర్వాత కాకినాడ, కాకినాడ సముద్రం. సో సముద్రంలో చైతన్యం ఉంటుంది, గోదావరిలో కవిత్వం ఉంటుంది.

0: సో ఇవన్నీ కూడా నాకు వచ్చాయి. రంగరించి నాకు ప్రకృతే పోసిందేమో అనుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా అమ్మా నాన్నల ప్రోత్సాహం చాలా ఉంది. ఈ ప్రోత్సాహం వల్లే నేను, అంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటేనండి, ఆ రోజుల్లో మా ఆఫీసర్లు కూడా ఆడపిల్లల్ని సైట్కు పంపించడానికి భయపడేవారు. వాళ్ళు కూడా వద్దులేమా ఆఫీసులో కూర్చుని వెళ్ళిపో అనేవారు అన్నమాట. కానీ ఒక్కొక్కసారి చాలా ఎమర్జెన్సీ వచ్చేది, అప్పుడు తప్పనిసరిగా అమ్మ నువ్వు సైట్కు వెళ్ళాలి అనగానే మా కొలీగ్స్ కళ్ళంబడ నీళ్లు వచ్చేసేవి వాళ్ళకి. అయితే నేను ఒక్కదాన్నే, నేను వెళ్తాను సార్ అంటే నా వైపు చాలా విచిత్రంగా చూసి, సరేనమ్మా నువ్వు వెళ్తానన్నావు కదా సరే అని వాళ్ళకి కొంత వెసులుబాటు అనిపించేదన్నమాట. సో నేను ఇలా బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పనిచేయటం అనేది నాకెందుకు సంతోషంగా అనిపించిందంటేనండి, మనది అంటూ ఒక ముద్ర కనపడేది అక్కడే. ఆఫీసులో కూర్చుని నాలుగు గోళ్ల మధ్య నాలుగు టిక్కులు పెట్టుకుని టైంకి బ్యాగ్ భుజాన్ని వేసుకుని బయటికి రావడం అనేది నాకు ఎప్పటికీ నచ్చేది కాదు. బయటికి వచ్చి పని చేయటం వల్ల ఈ శ్రామిక జన కష్ట సుఖాలు అన్నీ తెలిసేవి. తర్వాత రోడ్డు మీద నిలబడి పని చేస్తుంటే రోడ్డు మీద వెళ్తూ వచ్చే ఎవరైనా ప్రముఖులు ఒక గుర్తింపు ఇచ్చేవారన్నమాట. దాని తాలూకు ప్రభావం కూడా, మరి అంటే ఎవరైనా మనని మెచ్చుకుంటే మనకు ప్రశంసలు కురిపిస్తే కూడా మనం ఇంకొంచెం బాగా పని చేయగలిగే అవకాశం ఉండేది. ఇలా తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా నన్ను ప్రోత్సహించింది. మా నాన్నగారు ఇంజనీరింగ్కి సంబంధించిన ఆ దాంట్లో ఉండడం వల్ల కూడా ఆయన ఆడపిల్లల్ని చదివించాలనేది మొదటి నుంచి మా నాన్నగారు ఆశయం. ఆయన ఒకటే చెప్పేవారు, అందరూ ఆడ మగ తేడా లేదు, అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వయం ప్రతిపత్తి ముఖ్యంగా ఆడపిల్లలకు కావాలని నమ్మిన వాళ్ళు నా తల్లిదండ్రులు అని నేను చాలా గర్వంగా చెప్తాను. తర్వాత మా అమ్మగారి నాన్నగారు ఆయన డాక్టరు. ఈ డాక్టర్లు అవడం వల్ల, అంటే వైద్యులకి సాధారణంగా ఇలాంటి సెంటిమెంట్స్ మరి అలాంటివి ఉండవు. తర్వాత ఆ ఊరు కూడా అలాంటిది. అమ్మ కూడా ఆ రకంగానే చివరికి తను పిల్లలకి దిష్టి తీయడం అనే మాటను కూడా నమ్మేది కాదు అసలు. సరే నాన్నగారైతే ఆయన మనస్తత్వం ఎలా ఉండేదంటేనండి, ఎవరికైనా సహాయం కావాలంటే వాళ్ళు అడగక్కర్లేదు నువ్వు వెళ్ళి చెయ్యి అనేవారు అన్నమాట. ఆ రకమైన మనస్తత్వం ఆయనది. అలాగే వాళ్ళు తిరిగి నీకు చేయలేదని ఎప్పుడు అనుకోవద్దు, వాళ్ళకి కుదరలేదు చేయలేదు అంతే, దాన్ని మర్చిపో అక్కడితో అనేవారు అన్నమాట. ఇలాంటి సంస్కారంలో పెరిగాము మేము. మా నాన్నగారికి ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. అమ్మ కూడా ఆడపని మగపని అని ఎప్పుడు విభజించలేదండి. ఆడపిల్లలకి ఏ పని చెప్తే అదే మగపిల్లలు చేయాలన్నమాట. అలాంటి భావాలున్న దంపతులు వాళ్ళు, అలాంటి దంపతుల్ని కూడా అలాగే సమాజం కోసం వాళ్ళు ఎప్పుడు ఏ తిరుపతి ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళు ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటమే భగవంతుడు మెచ్చే పని అని నమ్మేవారు. అలాంటి దంపతుల్ని నేను చూడలేదు ఇంతవరకు. మళ్ళా
1: ఇప్పుడు మీ ఉద్యోగ ప్రస్థానం గురించి వద్దాం. మీరు రహదారులు భవనాల శాఖలో ఉద్యోగం చేశారు.
0: అవునండి.
1: అంటే నీడ పట్టున నియమిత సమయానికి లోబడి చేసే పని కాదు అది.
0: అవునండి.
1: గంటల తరబడి మండు టెండలో రోడ్ల మీద ఉండి చేసే పని.
0: అవునండి.
1: కొన్ని సందర్భాల్లో ఇందాక మాటల్లో కూడా ప్రస్తావించారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అది కాకుండా అనేక ఒత్తిళ్లు, అనేక సవాళ్లు కూడా మీ వృత్తిలో మీరు ఎదుర్కొని ఉంటారు. ఆ నేపథ్యం గురించి, అంటే మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, వాటిని జయించి మీరు ఏ విధంగా వృత్తిలో రాణించారు, ఆ వివరాలు కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
0: తప్పకుండా అండి. నా సెక్షన్కి సంబంధించి పోలీస్ శాఖ, విద్యాశాఖ, అందులో టెక్నికల్, నాన్ టెక్నికల్, ఈ శాఖలు నా దగ్గర ఉండేవండి నా సెక్షన్లో. సో ఒకసారి అయితే నేను రాజమండ్రి సెంట్రల్ జైల్ సెక్షన్కి కౌన్సిలింగ్లో నాకు ఆ సెక్షన్ అలాట్ అయింది. అలాట్ అయినప్పుడు సెంట్రల్ జైల్ సెక్షన్ సరిగ్గా రోడ్డు దాటితే సెంట్రల్ జైలు, ఇటువైపు మా ఆర్ఎన్బి ఆఫీసు. సరదాగా అనేవారు అన్నమాట, నేను అట్నుంచి వస్తుంటే అమ్మ ఎట్నుంచి వస్తున్నావు సెంట్రల్ జైల్ నుంచి అని చెప్పేదాన్ని. అమ్మ బాబోయ్ మీతో జాగ్రత్తగా ఉండాలి అని జోక్ చేసేవారు అన్నమాట. సెంట్రల్ జైల్ సెక్షన్లో అక్కడ అయితేనండి మొట్టమొదట ఆ సూపరింటెండెంట్ ఆయన ఆడవాళ్ళని చూసి ఎరగరు, ఇంతవరకు ఆడవాళ్ళు ఎవరూ లోపలికి రాలేదు, ఇక్కడ జీవిత ఖైదు పడిన ఖైదీలు ఉన్నారు, వాళ్ళు కానీ ఏదైనా కొంచెం మాట తూలినా గబుక్కున చిన్న అటాక్ అని కాదు గబుక్కును ముందుకొచ్చి ఏదైనా అనబోయినా అది మా డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు ఆవిడ్ని విత్డ్రా చేసి ఇంకెవరినన్నా మగవాళ్ళని వెయ్యండి అని చెప్పారన్నమాట. కానీ మా ఆఫీసర్లు ఒకటే చెప్పారు, ఆడపిల్లలు సైట్ వర్క్కి రావట్లేదు, ఈమె వస్తారు ఎప్పుడు, సో ఈమెని మేము వెనక్కి పిలవలేము, ఏమి పర్వాలేదు చేయించండి అని చెప్పారు. అక్కడ నక్సలైట్ల సెల్లో కూడా ఏవో రిపేర్లు అవి ఉంటే

0: వెళ్లాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు అక్కడ ఏడాది పాటు పనిచేశాను కానివ్వండి, ఏనాడు నేను ఏ విధమైన అవమానాన్ని కానీ ఏ విధమైన చికాకుని కానీ నేను ఎదుర్కోలేదు. పైగా అక్కడ లోపలికి వెళ్తుంటే ఈ పోలీస్ వారళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేవారనమాట. అదేదో చాలా చాలా గ్రేస్గా ఉండేది నాకు. ఆ విధంగా ఒక విషయం మాత్రం చెప్తానండి, అలాగే తర్వాత నేను కాకినాడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా పోలీస్ శాఖ నా దగ్గర ఉండింది. అప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ పోలీసు గ్రౌండ్స్లోనే హెలీప్యాడ్ తయారు చేయాల్సి వచ్చింది. రాత్రంతా అక్కడే ఉండి హెలీప్యాడ్ అయిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు పనిచేసిన ఎస్పీ అక్కడ వచ్చి ఉన్నారు, చూస్తున్నారు అన్నమాట. ఆయన కూడా ఆయన ఒకటే అడిగారు, అమ్మ ఏమైనా దుమ్ము లేస్తుందా? ఏం లేవదు సార్, తడిపిస్తున్నాను అన్నాను. అన్నాక ఆయనకి చెప్పారు వీళ్ళు, సార్ రాత్రంతా మేడం ఇక్కడే ఉన్నారంటే చాలా ఆశ్చర్యపోయాయి ఆయన. చంద్రబాబు నాయుడు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను బయటకు వచ్చేస్తుంటే గ్రౌండ్లోంచి నా ముందు ఆయన కారు దిగారు. దిగి వెంటనే చెప్పారు, అమ్మ మీ వెహికల్. లేదండి పర్లేదు, నేను బయటకు వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతానంటే వెంటనే ఆయన పిఏని పిలిచి, మేడము ఎక్కడ కనిపించిన పోలీస్ జీప్ వెంటనే ఆపి, మేడం ఇంటికి వెళ్తానంటే ఇంటికి, ఆఫీస్కి వెళ్తానంటే ఆఫీస్కి, ఇది నా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పారన్నమాట. అలా చెప్పగానే మా ఆఫీసర్ల జీప్లతో పాటు నా జీప్ లోపలికి వస్తుంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయేవారు. సో అలాంటి గౌరవాలన్నీ నాకు ఎప్పటికీ గుర్తుంటాయి, నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి కూడా. అలాగే ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందండి మా డిపార్ట్మెంట్ నుంచి. ఒక ఎస్పీ గారిది వాళ్ళ బంగ్లాలో పెయింట్ లేయలేదు, అది డిలే చేశారు, నేను కాదు మిగతా వాళ్ళు. ఆయన ఏం మాట్లాడకుండా ఇంకెవరికోనో పురమాయించుకుని వేయించేస్తున్నారు పెయింట్లు. వేయించేసుకుంటుంటే అది నాకు తెలిసి నేను గబగబా వెళ్ళి, సారీ సార్ నా వల్ల పొరపాటు అయింది. ఆయన ఒకటే మాట అన్నారు, ఏంటమ్మా మీరు మీ గురించి ఒక పోలీస్ ఆఫీసర్కి మీరు చెప్తారా? యు ఆర్ ఎ సిన్సియర్ ఆఫీసర్, ఐ నో అబౌట్ యూ, అన్నీ నాకు తెలుసు అన్నారు. నాకు ఇంకా కళ్ళమండి లాగలేదు. ఆయన మళ్ళీ వెనక్కి పిలిచి, అమ్మ మీరు కళ్ళమని నీళ్ళు పెట్టుకోవద్దు, అసలు యు ఆర్ జస్ట్ లైక్ మై సిస్టర్, ఇదంతా మీరే వేయించారు సరేనా, ఇదంతా ఈ పెయింట్లన్నీ R&B వారే వేయించారు అంటూ నన్ను కన్సోల్ చేసి నాకు టీ ఇచ్చి, అసలు ఆ గౌరవాలు అవన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తాయండి నాకు ఇప్పటికీ. అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇందాకటి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. నేషనల్ హైవేస్ రోడ్లు వేస్తున్నప్పుడు దారిలో ఒకసారి దొంగలు కూడా అటాక్ చేశారు నా మెళ్ళ ఉన్న గొలుసుల కోసం. సో అది కూడా నేను ఏమాత్రం కూడా నేను వెనక్కి తగ్గలేదు అప్పుడు కూడా. తర్వాత ఒకసారి ఈ రహదారులలో సగం మేము ట్రాఫిక్ వదిలి మిగతాది రోడ్డు వేస్తుంటాం, అలాంటప్పుడు ఆ డెప్త్లు చూస్తున్నప్పుడు నన్ను గమనించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది పేవరు. నా కాలు ఆ మరిగే మరిగే తారు దాంట్లోకి ఫిక్స్ అయిపోయింది, అది రాదు బయటికి, ఉడికిపోతోంది కాలు, ఈ జనం వెళ్ళిపోతున్నారు. అప్పుడు రోడ్డు మీద ఆ పక్క నుంచి వెళ్తున్న ట్రాఫిక్లోంచి వాళ్ళు పరిగెత్తుకెళ్ళి కూలీలు వెనక్కి తీసుకొచ్చి, అప్పుడు ఆడకూలీలు కూడా ఉండేవారు వాళ్ళతో పాటు. సో వాళ్ళు నన్ను దాంట్లోంచి బయటికి లాగి తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్ల కింద కూర్చోబెట్టి నా కాలు వాళ్ళ ఒళ్ళోకి తీసుకుని సైబాలు రాశారు. అప్పుడు కూడా నేను జస్ట్ ఒక్క రోజే నేను రెస్ట్ తీసుకున్నాను, మళ్ళీ వచ్చేసాను రోడ్డు పనికి. అంటే ఇదంతా కూడా ఇష్టంతో చేసిన పని, అందుకే నాకు ఎప్పుడు అది కష్టంగా అనిపించలేదు. అలాగే నేను ఈ మధ్యలో బతుకు రాదారిలో అనే ఒక కథా సంకలనం తీసుకొచ్చానండి. ఈ కథా సంకలనంలో 4 కథలు పూర్తిగా నా అనుభవాలు కూలీలతో, రోడ్లు, తర్వాత భవనాలు, ఈ నిర్మాణ పనులు, ఈ అప్పుడు వాళ్ళ మనోభావాలు, అప్పుడు ఈ కాంట్రాక్టర్లు వాళ్ళ పట్ల చూపించిన ఆ చికాకులన్నీ, లేదా వాళ్ళ పట్ల సరిగా ఉండరు, ఎంతైనా వాళ్ళకి సరైన వసతి కల్పించరు, ఆడవాళ్ళకైతే కొంచెం పని దగ్గర కూడా కొన్ని వేధింపులు ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు నాతో చెప్పుకునేవారు. పని దగ్గర నేనెంత వాళ్లతో కఠినంగా వ్యవహరించినా వెంటనే పని ఆగిపోగానే ప్రతి వాళ్ళని అడిగేదాన్ని, అన్నం తిన్నావా లేదా, ఎలా ఉన్నావు, నిన్న నీ మీద తారుపడింది కదా, ఆ దాని మీద ఏమన్నా రాసుకున్నావా, మందులు వేసుకున్నావా, నేను తెచ్చివనా, ఇలా. సో వాళ్ళకేంటంటే వాళ్ళతో ఒక మంచిగా మాట్లాడటం వాళ్ళ అంటే అది నా నేచరు, అంతేగాని కొత్తగా తెచ్చుకున్నది కాదు. సో అందువల్ల వాళ్ళు ఏం చేసేవారంటే కాంట్రాక్టర్ వాళ్ళు చెప్పే మాటల కంటే నా మాటలకు విలువ ఇచ్చేవారు. నేను ఎలా వేయమంటే ఆ వర్క్ అలా చేసేవారు, నేను ఎలా చేయమంటే అలా చేసేవారు. ఒకటి 2 సార్లు మా కాంట్రాక్టర్ ఏజెంట్ల కోపం వచ్చి వాళ్ళు, ఒరే అదేంటి డబ్బులు నేను ఇస్తుంటే ఆ మేడం గారి మాట మాట్లాడతావేంటి అని. ఒకతనైతే, తారు పోసే మీద పోతుంది, చచ్చిపోతున్నావు ఏమిటో అంటే తారు నీ మీద పోస్తాను అన్నట్ట. ఎందుకని అంటే చూడు ఆడ కూతురు, వాళ్ళు శ్రీకాకుళం నుంచి అది వచ్చిన వాళ్ళు, ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చి పని చేస్తుంటే మీద తారిపోయమంటావా, నీ మీద పోస్తాను అని చెప్పి, అంటే వాళ్ళు అంత ప్రేమగా నన్ను చూసుకునేవారు. అందువల్ల కూడా బాగుండేది నాకు క్షేత్రస్థాయిలో పనిచేయటం.
1: చాలా చక్కగా తెలియజేశారండి మీ ఉద్యోగ అనుభవాలన్నీ కూడా. మీ ఉద్యోగ ధర్మంలో భాగంగా మీరు రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద పెద్ద మహావృక్షాలను తొలగించవలసి వస్తుంది.
0: అవునండి, అవును
1: కదా. సో అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు, అరే తొలగిస్తున్నాము అని చెప్పా, లేకపోతే ఇది నా ఉద్యోగ ధర్మంలో భాగం కొట్టేయండినా, అంటే ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అన్నది మీరు దాన్ని చెప్పండి.
0: అది రెండు వైపులానండి, ఒక కవిగా ఒక ఉద్యోగ ధర్మంగా. ఉద్యోగ ధర్మంగా తీయాలి, కవిగా బాధపడాలి. కానీ ఉద్యోగ ధర్మం ముఖ్యం, ఎందుకంటే రహదారులు వెడల్పు చేసినప్పుడు అవి తప్పకుండా ప్రగతికి దారులవుతాయి. సో చెట్లు మళ్ళీ వెంటనే నేను వేయించేశాను. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పి నేను చేసిన మొట్టమొదటి పని మళ్ళీ చెట్లు నాటించడం. తర్వాత ఆ మానులండి తీయలేరు ఎవరు, అవి రోడ్డు పక్కన అలా ఉండిపోతే. ఒకసారి చాలా పెద్ద తుఫాన్ అన్నమాట, ఆ తుఫాన్లో రోడ్డు మీద చెట్లు పడిపోయినవి ఉన్నాయి, బలవంతంగా తీసినవి ఉన్నాయి. పడిపోయిన చెట్లు అప్పటికప్పుడు జనాలకు చెప్తే వాళ్ళు కొమ్మలు కొట్టుకుని తీసుకుపోయేవారు. కానీ మానులు తీయటం ఎవరి వల్ల అయ్యేది కాదు, అవి దూరానికి కనపడవు, దూరానికి అవి రాత్రిపూట కనపడకుండా వాటిని గుద్దుకుని ఏమన్నా యాక్సిడెంట్లు అవుతాయని భయంతో వైట్ సిమెంట్ తెచ్చి స్వయంగా కలిపి నా మటుకు నేను ఆ మానుల మీద పోస్తే దూరానికి తెల్లగా కనపడుతుంటే వాళ్ళకి ఇండికేషను, కనీసం అలా అన్నా నా ధర్మం నేను నిర్వర్తించాలని స్వయంగా కూడా చేసిన సందర్భాలున్నాయి. కవిగా బాధపడిన ఒక ప్రగతికి దారి వేసిన ఒక వృత్తి నిపుణురాలుగా కూడా మరి తప్పనిసరిగా నేను ఆ రకంగా తీసుకోవాలి ఉద్యోగ ధర్మాన్ని నేను. అలాగే ఒకసారి ఒక రోడ్డు, ఆ రోడ్డు ఏమైందంటేనండి, ఒక పల్లెటూరులో రోడ్డు, అక్కడ ఒక జూనియర్ కాలేజీ ఒక హై స్కూలు రెండు ఒకేసారి నడిచేవి, ఒక పూట అది ఒక పూట ఇది. అక్కడంతా కూడా మొత్తం రోడ్డు ఆక్రమించేసి, రోడ్డు అనేది లేదండి మొత్తం ఆక్రమణే, ఆడపిల్లలు వెళ్తుంటే వెనకాల నుంచి ఒట్టినే నడుస్తుంటే తగిలినట్టుగా అలా గుద్దుతూ వెళ్తుండేవారు అన్నమాట మగ పిల్లలు. ఆడపిల్లల్ని చదువులు మాన్పించేసే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లల్ని వెళ్ళాలి అంటే కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి హై స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళు అసలు భయపడేవారన్నమాట. సో ఆ పరిస్థితుల్లో ఏం చేశారంటే ఈ ఆక్రమణలు తీసేసి రోడ్డు వేయాలి. ఆక్రమణలు తీయాలంటే రెండు వర్గాలు, ఈ రెండు వర్గాల్ని సముదాయించే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులకైతే భయం, వాళ్ళని ముట్టుకోవడానికి కూడా భయం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి ఆ వర్క్ టేకప్ చేయాల్సి వచ్చింది. టేకప్ చేయడమే కాకుండా పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, అమ్మ ఈ ఊళ్ళో చాలా రాజకీయాలు ఎక్కువ, మీరంటే కాకినాడ నుంచి వస్తారు కాబట్టి మీకు తెలియదేమో, ఈ ఊళ్ళో ఈ ఆక్రమణలు తీయాలంటే ఒక ప్లాటూన్ పోలీసులు కావాలని చెప్పారు. తర్వాత నేను ఏదో ఒక డేట్ ఫిక్స్ చేస్తే రెండు సార్లు కూడా మిస్ చేశారండి వాళ్ళు కావాలని. సరే నేను ఇంక మూడోసారి ఏం చేశానంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పేసి మీరు వచ్చి అడంగలు తెచ్చి మీరు మార్క్ చేసేయండి అని జేసీబీలు దింపేశాను. తెల్లారితే జేసీబీలు వచ్చేసాయి రెండు, వీళ్ళు వచ్చేసారు కానీ పోలీసు రాలా. ఏమంటే మా పక్క జిల్లాలో ఏవో గొడవలు జరుగుతున్నాయండి, మేము వెళ్ళిపోయాం, ఎవరు లేరు, అయినా మేడం మీరు వద్దని చెప్పాం కదా అన్నారు. వద్దని చెప్పాం కదా అంటే ఎన్నిసార్లు నేను వెనక్కి వెళ్ళను అన్నా, మేము తీయాలి కదా ఇవి, తీసి ఈ పిల్లలు చదువుకునేలా చెయ్యాలి, ఈ ఊరు ఆక్రమణలు తొలగించి నేను రోడ్డు వేసుకోవాలి కదా, నేనే ధైర్యం చేసి మొత్తం ఆక్రమణలు తీసేసి రోడ్డు వేసుకున్నాను. అది చాలా చాలా, అది కూడా నేను నా కథలో రాసుకున్నాను. ఆ కథ చాలా హైలైట్ అయింది. ముఖ్యంగా కాకినాడలో మాకు మంచి సాహితీ స్రవంత్ అనే గొప్ప సంస్థ ఉందండి, అందులో అందరూ పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, నాలాంటి చిన్న రైటర్స్ ఉన్నారు. సో నేను దానికి కూడా కోశాధికారిగా ఉన్నాను ఆ సంస్థకి. సో అందులో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, చదివిన వాళ్ళు, ఈ కథలు ఇలా నిర్మాణ కార్మికుల గురించి, నిర్మాణంలో ఉన్న కష్టాల గురించి రాసిన కథలు మాత్రం ప్రపంచ కథా సాహిత్యంలోనే లేవు, ఫస్ట్ టైం రాశారు ఇది అని చెప్పి నాకు ప్రశంసలు వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే నేను మొదటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేయటాన్ని ఇష్టపడటం, దాన్ని ఒక సవాలుగా తీసుకోవటం.
1: అవునండి, మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం, మేమే చెప్పాలండి కృతజ్ఞతలు.
2: మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయం.

పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇది ఈ కార్యక్రమంలోని తొలి భాగం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. వింటున్న పాట జగదేక వీరుని కథా చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడినది.

ఇప్పుడు యశోద కృష్ణ ఈ చిత్రం నుండి కె హరిరావు, పి సుశీల బృందం ఆలపించిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈరోజు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం, ఈ కార్యక్రమంలో శ్రీ కళ్యాణం రామ్మోహన్ రావు పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ కె హరి, తబల శ్రీ జె రామ్మూర్తి. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం తదితర అంశాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు, 7:15 కిసాన్ వాణి కార్యక్రమం, వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యత ఉపయోగాల గురించి కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. అలాగే 7:45 వికసిత్ భారత్లో 9వ జాతీయ పోషణ మాసోత్సవం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక పరిచయ కార్యక్రమం, అతిథి ఐసీడిఎస్ శ్రీమతి పి విజయ గారు, హోస్ట్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు. ఈ కార్యక్రమం కర్నూలు ఆకాశవాణి కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్ధిపై మాట్లాడుతూ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్ధిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డిపి 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్ధికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వటానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY ద్వారా అర్హులైన గర్భిణీలు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కాన్పులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్ధిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ధి పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి THR కిట్ కూడా ఇస్తారు. THR కిట్ లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కీ, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాపకి. ఈ స్కీమ్ తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29.71 కోట్ల రూపాయలతో నిర్మించిన 132/33 కెవి సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ మౌలిక బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోర్టు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ధి చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
3: కాణివారు ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారు తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారు తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గానీ, పోటు గానీ, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఇప్పుడు ఒక చిత్రగీతం. భలే తమ్ముడు చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో అక్షరజ్యోతి అంశంతో శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమాన్ని వింటారు.
1: మహిళవాణికి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా? మనమంతా కుశలంగా నిశ్చింతగా ఉండాలంటే ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, అలాగే ఎన్నో పనులు చేసుకోవాలి, ఇంకెంతో నేర్చుకోవాలి కూడా. ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఈ జీవితంలో ఎంత నేర్చుకున్నా ఇంకా చాలానే మిగిలి ఉంటుంది నేర్చుకోవడానికి. ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా విద్యను మాత్రం నేర్చుకోవాలి, అంటే రాయడం చదవడం ఇవన్నమాట. ఒక చిన్ని దీపం చీకట్లను చీల్చి ప్రకాశాన్ని ప్రసరిస్తుంది. ఆ దీపం వెలుగు చేరినంత మేర చీకట్లు మాయమవుతాయి కదా. ఇక విద్య నేర్చుకోవడం వల్ల ఒక వ్యక్తి జీవితమే కాదు, తన కుటుంబం కూడా అభివృద్ధి బాటను పయనిస్తుంది. ఈరోజు మనం విద్య గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఇలా ఎప్పటి నుండి జరుపుకుంటున్నారంటే, 1966 అక్టోబర్ 26వ తేదీన యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సమావేశంలో యునెస్కో ప్రకటించింది. ఆ మరుసటి 7 అంటే 1900

1967లో మొదటిసారిగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ అక్షరాస్యత దినోత్సవానికి ఒక ఇతివృత్తం ఉంటుంది. మరి ఈ సంవత్సరం అక్షరాస్యత దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే, ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత. చాలా చక్కని ఇతివృత్తం కదండి. మరి ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం. మరి అక్షరాస్యత ఉంటేనే కదా మంచి చెడులని తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోగలిగేది. అలాగే అక్షరాస్యత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అక్షరాస్యత అంటే కేవలం చదవడం రాయడం మాత్రమే కాదండి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడం, అలాగే సమాజ అభివృద్ధి కోసం పాటుపడడం, మన హక్కులను తెలుసుకోవడం, బాధ్యతలను గుర్తించడం, అక్షరాస్యత ద్వారా జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని పొందడం. ప్రతి వ్యక్తికి చదవడం రాయడం అన్నది తప్పనిసరిగా రావాలి. కార్యక్రమంలో ఒక పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం.

0: మనం అక్షరాస్యత గురించి చెప్పుకుంటున్నాం కదా. విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఈ పద్యాన్ని గమనిద్దాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాలికిన్. విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుండున్. విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబులేదిలన్. విద్య నృపాల పూజితన్, విద్య నెరుంగనివాడు మర్త్యుడే. ఎంత చక్కని పద్యమో కదా. మరి దీని భావం చూడండి. చదువు దాచి ఉంచబడిన గుప్త నిధి వంటిది. మనుషులకు చదువు చక్కని రూపాన్ని గౌరవాన్ని ఇస్తుంది, అలాగే కీర్తిని సుఖభోగాలను కూడా ప్రసాదిస్తుంది. ఈ విద్య ఆపదలో గురువుల, విదేశాలలో మంచి బంధువుల మనిషిని కాపాడుతుంది. విద్య అన్నిటికంటే శ్రేష్టమైన దైవంతో సమానంగా చెప్పబడింది. రాజులు కూడా విద్యను పూజిస్తారు. అటువంటి విద్య లేనివాడు నరుడే కాదు. అంటే చూడండి, విద్య ఉంటే మనం దేన్నైనా సాధించుకురావచ్చు. అంటే మనం తెలియని ప్రాంతానికి వెళ్ళినా మనకున్న జ్ఞానంతో అక్కడ పరిస్థితులను తెలుసుకొని విదేశాల్లో కూడా చక్కగా రాణించవచ్చు. మరి అలాగే ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, విద్య విలువను తెలుసుకొని తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంతో ప్రయాసపడి పిల్లల పై చదువుల కోసం తమ భారానికి మించినదైన ఖర్చుకు వెనకాడకుండా పిల్లల మంచి భవిష్యత్తు కోసం వారిని చదివిస్తున్నారు. అయితే చదువుతున్న పిల్లలు చదువుని ఎలా చదవాలి అన్న విషయాన్ని ఈ పద్యంలో గమనిద్దాం. బట్టి పట్టరాదు పాఠ్యాంశముల్ ఎన్నడున్, అర్థమెరిగి చదవవలయునెప్పుడు. జ్ఞానమున్నచోట సన్మానములు కలుగు, లలిత సుగుణజాల తెలుగుబాల. నిజమే కదండి. ఏం చెప్తున్నారు? పాఠాలను ఎప్పుడూ కేవలం బట్టి పట్టకూడదు, వాటి అర్థాన్ని పూర్తిగా తెలుసుకొని అవగాహనతో చదవాలి. అలా చదవడం వల్ల మనకు నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలు లభిస్తాయి. మనం ఏం చదువుతున్నామన్నది అర్థం చేసుకొని చదివితేనే ఆ విద్య అన్నది ఎన్నటికీ తోడుండి మంచి భవిష్యత్తుని ఇవ్వడంతో పాటు జీవితాంతం అండగా ఉంటుంది. మరి చదువు గురించి చెప్పుకుంటుంటేనండి, మొన్ననే ఎక్కడో చదివాను, ఒక తల్లి తన పిల్లలకి పుస్తకాలు పెన్నులు కొనలేని స్థితిలో ఎంతో బాధపడుతున్న సమయంలో ఆమెకొక పరుగు పందెం గురించి తెలిసిందట. ఆ పందెంలో గెలిచిన వారికి పారితోషికం ఉంటుందని విని ఈ తల్లి ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు. మరి పరుగు పందెంలో పాల్గొనేవారికి ట్రాక్ సూట్, షూస్ వంటివి ఉండాలి కదా. కానీ పిల్లలకు పుస్తకాలు పెన్నులే కొని ఇవ్వలేని స్థితిలో ఉన్న ఈమెకు ట్రాక్ సూట్లు షూలు ఎక్కడించి వస్తాయి చెప్పండి. ఈమె కట్టుకున్న సాధారణమైన చీరతో అలాగే కాళ్ళుకున్న చెప్పులతోనే పరుగు పందాన్ని ప్రారంభించారు. అయితే ఈమె పరిగెడుతుంటే కాళ్ళుకున్న చెప్పులు పదే పదే ఊడిపోవడంతో ఈమె చెప్పులు లేకుండానే ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు. ఈమె పాల్గొనడమే కాదు, తన పిల్లలు భవిష్యత్తు కోసం, వాళ్ల చదువు కోసం ఆమె ఏకంగా ఆ పందాన్నే గెలుచుకున్నారు. అవునండి, ఇది ఈ మధ్యనే జరిగింది. సామాజిక మాధ్యమాల్లో కూడా మీరెంతోమంది చూసే ఉంటారు. చదువు యొక్క గొప్పతనం తెలుసుకున్న ఆ తల్లికి జోహార్లు. మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.
1: అమ్మా ఆవు

విద్య యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టే సావిత్రిబాయి పూలే స్త్రీల విద్య కోసం పాటుపడ్డారు. నిజమే కదండి, ఒక మహిళ చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే చదువుకున్నట్లు కాదు, ఒక కుటుంబం మొత్తం చదువుకున్నట్లే. చదువుకున్న మహిళ తన పిల్లల ఆరోగ్యం, విద్యా హక్కులు, ఆర్థిక వ్యవహారాల గురించి చక్కని అవగాహన కలిగి ఉంటుంది. అలాగే వారి బంగారు భవిష్యత్తు కోసం మంచి బాటలు వేయగలుగుతుంది. ఒక మహిళ అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వడమంటే భవిష్యత్ తరాలకు బలమైన పునాది ఇవ్వడమే. ఇక అలాగే చదువుకోవాలన్న కోరిక ఉండాలే గాని చదువు నేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కానే కాదు. చదవాలన్న సంకల్పం ఉండాలే గాని ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. చాలామందికి చిన్న వయసులో చదువుకునే అవకాశం రాకపోయినా తరువాత జీవితంలో చదవడం నేర్చుకోవచ్చు. అందుకే వయోజన విద్యకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందరో వృద్ధులు తమ తీరని కలను నెరవేర్చుకుంటూ పెద్ద పెద్ద చదువులే చదువుతున్నారు. ఒకరు మొదటిసారి పుస్తకం చదివినప్పుడు కలిగే ఆనందం, అలాగే అక్షరాలు నేర్చుకున్న తర్వాత తమ పేరు రాసుకున్న ఆనందం ఎప్పటికీ మర్చిపోలేం కదండి. ఇక అలాగే చదువు విషయానికొస్తే ప్రతి వాళ్ళు తమ మాతృభాషని నేర్చుకుంటే ఇతర భాషలు చాలా సులువుగా నేర్చుకోగలుగుతారు. ఇక మరి చదువు అంటే రాయడం చదవడం ఇవే కాదండి, ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యత కూడా ఉంది. అంటే ఈ రోజుల్లో అక్షరాస్యతకు మరో కొత్త రూపమే కదా ఈ డిజిటల్ అక్షరాస్యత. డిజిటల్ అక్షరాస్యత అంటే మొబైల్ ఫోన్ ఉపయోగించడం మాత్రమే కాదు, ఆన్లైన్లో సరైన సమాచారాన్ని గుర్తించడం, తప్పుడు సమాచారాన్ని నమ్మకపోవడం, అలాగే ఆన్లైన్ పరంగా భద్రతను అర్థం చేసుకోవడం, డిజిటల్ సేవలను బాధ్యతగా ఉపయోగించడం కూడా ఈ డిజిటల్ అక్షరాస్యతలో భాగమే. పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి మనం విద్య వల్ల జ్ఞానం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పుకుంటున్నాం కదా. చదువుకున్న వ్యక్తి తన జ్ఞానంతో విదేశాల్లో కూడా తన దేశం యొక్క కీర్తిని ఇనుమడింపజేయగలడు అన్నదానికి స్వామి వివేకానందుడే చక్కని ఉదాహరణ. చికాగోలో జరిగిన సమావేశంలో ప్రసంగించిన వివేకానందుడు అందరి మన్ననలు అందుకోవడమే కాకుండా దేశ గౌరవాన్ని, కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారు. విద్యాధనం ఎటువంటిదంటే ఎంత పంచినా పెరుగుతూనే ఉంటుంది. ఎంత జ్ఞానాన్ని పంచుకుంటే మన జ్ఞానం తగ్గదు,

సరికదా, మరింతగా పెరుగుతుంది. అందుకే ఈ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మనం కూడా అక్షరజ్యోతిని వెలిగించి ఎందరో జీవితాలని కాంతివంతం చేద్దాం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కౌశిక, నా జనకుడు వసుదేవుడు. నేను జనించిన కొన్ని నిమిషములకు నాకు లోకత్రయ నుసుముటైన కౌశల్యుని వలన ప్రాణాపాయంబు శంకించి శిశువు నగుడను వడి నిరికించుకొని అర్ధరాత్రంబున మధురాపురం నుండి వేపల్లెకుంచని అత్తడ పురటాల యశోదాదేవి మంచమున నన్ను పారవయించి వరులెరుంగకుండా మహాత్ముడు అరుగుటేయు. నేను నందుని ఎంట పెరుగుటేయు. జగద్విదిత వృత్తాంతములు కదా కౌశిక. ఆ దినములలో భుజమున చల్ది చిక్కములు కౌశిక, భుజమున చల్

0: కౌశిక, నా శైశవ క్రీడలన్నీ వర్ణించుటకు చాలా కాలము పట్టు. స్థాన సందర్శనమున ఎన్నియో జ్ఞప్తి ఉంచుకున్నా. అన్నిటి మాటకేమి కాని దీనిని ముఖ్యముగా వినుడు.
1: ముచ్చి చేసిన లక్క బొమ్మలో పశు నెమరు వే.

అనువప్పటి గురించి మోడు మ్రాకులు వెళ్ళి మొగ్గ తొడుగా హరినములు కూడా హరినములు కూడా పారవశ్యము చెంది

0: కౌశిక ప్రాగ్ది సాగవ్య అభయము నుండి వెడలు మృగరాజు చందమున లోకానుగ్రహార్థమై సూర్యభగవానుడు ఉదయించుచున్నాడు. అవునవును,
1: ఉదయధరాదరేంద్రమున ఉద్భవమై ఇనుండు ప్రాక్షతీవదన లలాట భాగమున బాసిలు కుంకుమ బొట్టు కైవడిల్ గదియగ ప్రాణనాదు బిగి కౌగిత చేర్పగ కేలు చాపున మొదముగ మొదముగ అంబుజాత సుమముల్ వికసించి తలంబులేర్పడం.
0: కౌశిక, అట్లయినా శరీర గర్భితమైన అంజలిని బట్టి భగవానునకు లోకబాంధవుని ప్రార్థింతము. భగవానుడా, లోకబాంధవా,

సంరంభ సమన్విత హరియక్షాయ సర్వకలుషాపహారినే భగవతే కర్మ సాక్షినే నమస్తే నమస్తే నమో నమః. అరే దురాత్మ, గర్వాంధకార ప్రవర్త హృదయ నిష్కార మహత్పరివాదశీల, ఎవడవురా నీవు? అన్నయ్య, సకలభూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరుణకు విధి విధాన పురస్సార్థ ప్రధానాలోండనై, హస్తాంజలిన్యస్త తరంగిణి శలిలుండనై, నిమీలిత నైనారవిందుండనై, హృదయారవింద నిశ్చిత సుందర సరోజిని మనోహరుండనై ఉండ దోషిత నిష్ఠీవనము పడి అయ్యదియే కోపకారణం. శ్రీమద్ చతురానన పంచానన షడానన సహస్రానన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నెర కింపురుష విద్యాదాగ్రికేశన సమూహంబులు ప్రదక్షిణార్థము ప్రతిఘటించి నిలిచిన నిలుతురుగాక. దైత్యరాడ్గర్భ నిచ్చేదక సుదర్శన మహావిదార్థమై బృందార కేంద్ర త్రిదివ సామ్రాజ్యక సంరక్షణ దురంధరమై ప్రళయ సమయ కృషానుషిక ప్రతిమనోజ్వల మహాకీలిక శోభితంబయ్యలరు నిర్విక్రమ పరాక్రమ స్ఫురిత చక్రాయుధముచే ఆ దురాత్మ కృతాంత నిశాంతమున కంచిని గావించద. ఓ యమునా జలాధి దేవత, కుడిల స్వభావ నామధేయాదులు నిరింగింపవేని దుష్ట రాక్షస విరాముడగు రఘురాముడు రత్నాకర్యు బంధించిన చందమ్మునే నేను ఇప్పుడు బంధించద. కావునే సత్వరమే తెలియబల్కుము, దుష్టాత్మని నామధేయము ఎవడు? నిషిధగిరిపై మణిపురం వేలు గంధర్వుడు గయుండు. ఓ బలదేవ సాత్యకి ఇటు వినుండు. జలనిధులింకుగాక జలనిధులింకుగాక

రాజుగాక ఈ జలగి తుండు పశ్చిమ దిశ జనించడుగాక ఇంకన కలుగయునొత్తమంగమున ఖండన కేశద చక్రధారల అక్రూరుడా, రాయిభార మటుంచి ముందు ఈ మాట చెప్పుము. ధర్మ పరావతారుడగు ధర్మజుడున్న ప్రమోది అయి గదా మర్మ విధుండు భీమునకు మంగ

నిర్మల సౌఖ్య పాత్రములు నీరజలోచన నీరజలోచన కృష్ణ.

0: ఏమి
1: అర్జునుడే ఇట్లందుకు సాహసించిన ఆ మూఢ చిత్తుల చేత కృష్ణుడిప్పుడు నిశ్చయముగా వంచింపబడినాడు. ఒరే కృతజ్ఞుడా, మధ్యమ పాండవ, ఈ అవసరమున నన్ను మోసపుచ్చితివి కదా.
0: ఆ వినయ ప్రవర్తనములు ప్రియపూర్వక భాషణములు

0: అమ్మా కళ్యాణి, ఇందు నిన్ను అనవలసిన పని లేదు. స్త్రీ బుద్ధి యొక్క అల్పత్వమే దీనికి మూల కారణం. ఏమందు వేణి,
1: రాజసూయంబు చేసిన రాజుగాను

0: అమ్మా కళ్యాణి, ఇంది నిన్ను అనవలసిన పని లేదు. స్త్రీ బుద్ధి యొక్క అల్పత్వమే దీనికి మూల కారణం. ఏమందు వేణి,
1: సారే చీరలు నగలును, సారే చీరలు నగలును తాళగునుచు పుట్టి నిండ్లు గుళ్ళలు చేసి పోయే సతులు తొదకు మగని పక్షము చేరి ఎదురగురు

రెండు పద్ధతులు తెలిపెదను వినుము. మగడు బ్రతికెనా నీ అన్న మృజ్జననుము, అన్న జీవించెనా భర్త సున్నయనుము. వెరగు మాటలు

అర్జున, ప్రాతకాల సమయమురా. ప్రభాకరునికి విధిధాన పురుషులకి ప్రధాన లోలుండనయ్యుండ గర్వాంగుడకు గైడు నా దోషని ఇచ్చేవనంబోయే. అందులకు ఆ దురాత్మను నేను వధించదానను. నీవు కావ కంకణము కట్టుకుంటే కాని ఈ విషయమునందులో ఈ వైశ్యసన్ మాత్రమైనను. తలపవైతివి, తలపవైతివి, నీకును నాకు గలు.

కలిచిన బంటవగుట పాలనే తుని గెలిచిన బంటవగుట.

అర్జున, మేనత్త కుమారుడవై, నా యదుంగి సోదరికి సుభద్ర పెన్విటన ఉంటా మరిందివై, ఆప్తమిత్రుండవైనా నీకింత దురాచరణము కర్తవ్యమే, అఖిల రాజవంశంలో నాకు పరాభవము తెచ్చుట నీకు భావ్యమే. అవును, అనిమిత్త విరోధములకు ఈశన్ మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమును కేల సమకట్టదు. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితుల మగు మనకిరువురుకు పగగలుగుట భువనములల్లా అత్యంత ఆశ్చర్యము నందుచున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయం ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. శ్రీకృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నివాత కవచ కాలకేయాది దానవ వీర విజయుండకు మేము తృణప్రాయులై ఉన్నాము. అర్జున, నీవెంత తేజోనిహీనులమైనవి నీ భావమరుదులము కాకపోము సుమా. అర్జున, నే బాధించినదేమి? అయ్యో, క్షమించని వాడను నేనా?

పెట్టునోడు నెనరొకింతయులే నెనరొకింతయులే నిదురించు తరి వాని అమ్మునా

నమ్ములమ్రోల ఉవిద కట్టిన కోలుచున్నాడు. రాజసూయాధమై బృహద్రతనూజు భీమసేనుని చేత చంపించునాడు. మీకు చుట్టంబునై తినిగాక నేడు బాంధ

కృష్ణునితో పనితీరినది కావున అతని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లు అయ్యే ఇట్లు కృతజ్ఞుడు వగదని ఎన్నడెరుగుదుము. అందుచేతను ధనంజయ, నేను నీకు ఒక హితోపదేశము చేసేదని వినుము. చెలిమియో నచ్చినారం అటు చిన్నతనం నుండి పాయక జలజ దళాక్షులంగలసి చెయ్యల నుండిన అప్పుడైనను మెలగిటి మొక్క ప్రాణము మేనులు రెల్లుగనేడు

అర్జున, దేహములు అనిత్యములు, మాటయే శాశ్వతము. ఈ సమయమున నన్ను నిరాకరించినతో జగంబులు జనమ్ములు నిన్ను చంద్ర తారార్కము విశ్వాస ఘాతుకుండని నిందింతురు. నిందపోట కష్టము కావున గైని విడుము. అర్జున, ఈ అల్పుర నిమిత్తమై నాతో వివాదమున గీయకొంటివేని నీకు రానున్న లాభములు అనేకములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింతువేని నీకు ఈ ధర్మమండలం వంతయు పట్టంబు కట్టెద. నిన్ను దేవదానవ మానవ అసమాన చరిత్రునిగా యొనచ్చద. శ్రేయస్కాముండి వైతువైనట్లు చేయుము. సామ్రాజ్య సంపాదనయే ఉత్తమ రాజధర్మము కదా. ఆహాహా, నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుండనా? కాంతార నివాసులకు యోగీంద్రులు కాని విరాగి వలె కనపడుతున్నాడవు. అంత రాజ్యపోగ పరాన్ముఖమైనచో రాజసంఘంబు వధింపనేలా తద్దన రాజ్యములు గైకొనలేదు. సరియే, ఆ మాటకేమి గాని నేను ఒక అంశము చెప్పేదా వినియదవా. ధర్మమనగా ఎట్టిదో? లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదు. అర్జున, నీకు ఇష్టము కాని ధర్మము కాదా? అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులు బంధువులము కదా. అట్టి ఎడ నాకు అపకారము అనర్చిన దొరాచారుండు నీకు కూడా అపకారము చేసినట్లు కాదా? అఖిల లోకములో నాకు అవమానం సంఘటిల్లిని ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందరూ నేను నీ కార్యములు నావిగా భావించుచుండా నీవిట్లు చేయవచ్చునా? నేను వధించనన్న వానికి నీవు శరణం అసంగవచ్చునా? మనం ఉభయము కలిసి ఆ దురాత్మని దండహత్యని పారకంపవలే. రమ్ము పోవుదమ్మ. అర్జున, నీకట్టి భయం పోలదు. నేను నీకు వయోజ్యేష్ఠుండను. గురుజనంబులు ఆనందించినప్పుడు కొండకి నాడు ధర్మమని విచారింపక ఏ పని అయినా నువ్వు చేయిందకు తొలి భార్గవరాముడు పితృయోగంలో తల్లి తలగా అండ్రగొట్టగటం త్రవనేసే దీర్ఘతముని తనయులు మాతృశాసనమున తండ్రిలే చర్మల పారదోషి. కావున అంతకంటే మనము ధర్మాత్తులమా? అర్జున, నేను ఎన్ని విధములు చెప్పినను మూర్ఖతను విడుకున్నావు. సరియే, మన పూర్వజన్మ వృత్తాంతం మెరించదా ఇంచుకు వినుము. తొలి బదరికావనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులిరువులు తపప్పర తంత్రులై ఉందురు. అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేనును సకల సర్వసఖా భాగవతారణార్థంబు పాండవ యాదవ వంశములందు క్రమంబున వదించితిమి. నా వాక్యములు యథార్థము నెరుంగోరదేవని అదివాటి వీక్షింపుము. ఆహా, అయ్యది చూపటి అనర్థమే తెచ్చను. అర్జున, ఎన్ని విధములు నయభయంబులు బోధించను నీ ఒకంత చెవిని వెనుక సమరోత్సాహక్య పరతంత్రుడవైతే. ఇదిగో నా తోడ సురాసుర యక్షరాత్ర కిన్నర పన్నగ విద్యాధుల గంధర్వగరుడైన సంగ్రామరంగమునకీయకొనరు. నీవు బాలుండవు ప్రాణములు చూచుకొని నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రాల జ్వాలలు మగ్గిరి ఫల్గున చక్రమ మహిమాంచకు వినుము. నీలకంధర్మకాశితూలము ధాటికి ఓటిన ఒకవేళ ఓర్వచ్చు ప్రళయకాల భయోద భయద నిర్ఘాతాలి సైజిన ఒకవేళ శైవవచ్చు.

ఒకవేళ నిలువవచ్చుగాక, శైరింపవచ్చునే కథనమందు శివునికైనను చేరదాదవునికైనా, భువునికైనను శతకోటి వహు

వయ్యి ఫల్గుణ, నేనవంత కోటి అవతారదారని రఠోరాజ వర్గములు వధించి తిని విధి నిద్దలు అని కడువడిగా జలదింబడి అని దొడుకు సామగ్రిని గడచేర్చి వేదంబుల వేదకు సంగిన మేనమూర్తిని క్షీరసాగర మదర కాలమున మందరోర్వి ధర్మితి సురాసుల సంరక్షించిన కోర్మ రూపుండను నేను. ఇంకా అనేక అవతారములు ఎట్టి తిని నీకు ఒక తార్కాణము చూపెదను. అది మహామీనాతారము ప్రళయకాల మందు నిజద్రంశ తలంబున నిలిపే రత్నాకర మధ్యంబున నా మేనమూర్తిని చూడుము. అర్జున, ఎప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? గైను విడిచేదవా? అర్జున, ఎన్ని విధములు చెప్పవలేనో అన్ని విధములు చెప్పి ఉంటుంది, కానీ నీ మనంబు వివేకము పొందది. సరియే, ఇంకా నీ మనోనిశ్చయం ఎద్దియో చెప్పుము. చీ మూర్ఖుడా, ఆ గైడు నేర్పరాదుట. అట్లయిన లోపంబు నా యందున్నట్లున్నది. నీవెంత దురాచారుండవని మున్నెరుంగక బలరామది అదపొంగవులతో గలహించి నా చెల్లియగు సుభద్ర నీకిచ్చి వివాహము చేసి తిని మూర్ఖుడా. వేమునకు పానకము పోసి పెంచినట్లు

మీరింతవరకు గయోపాఖ్యానం నాటకంలో బృందావనం ఘట్టం నుండి శ్రీకృష్ణుడి పాత్రలో శ్రీ జి గౌరీనాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం సహకారం శ్రీ జి సీతారాం నాయుడు. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రభాత ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మా 2వ ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారాలతో మీ విశాలాక్షి పూడిపెద్ది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్ పై సాయంకాలం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం

మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాల్ని సాధించడానికి ఏం చేయాలి? సరైన ప్రణాళిక, ఆధునిక నైపుణ్యాలు వంట పట్టించుకోవడం, నేటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాల మీద మంచి పట్టు సంపాదించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డిజిటల్ స్కిల్స్ని పెంచుకోవాలి. ఇప్పుడు ప్రతి రంగంలోనూ కూడా AI ప్రాధాన్యత బాగా పెరిగింది. కేవలం సంప్రదాయ చదువు మాత్రమే సరిపోదు. మీ రంగానికి సంబంధించిన AI టూల్స్, అంటే ChatGPT, క్లౌడ్, AI డేటా టూల్స్, ఇలాంటివి ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. డేటా ఎనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ లేదు అంటే ప్రాథమిక కోడింగ్ పరిజ్ఞానం కూడా అభ్యర్థుల్లో మార్కెటింగ్లో బాగా డిమాండ్ ఉంది. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ స్కిల్స్ మీద సర్టిఫికేషన్ సాధించడానికి కొంత, ఎంతో కొంత, నామినల్గా కొంత ఖర్చైనా సరే రెజ్యూమ్ని బలంగా, అట్రాక్టివ్గా, మోస్ట్ ఎఫిషియెంట్గా పెర్ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కార్యక్రమంలో ఛాలెంజ్ సినిమా కోసం SP బాలసుబ్రహ్మణ్యం S. జానకి పాడిన పాట ఇప్పుడు మీరు వింటారు.

ఫ్రెండ్స్, పవర్ఫుల్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా నిర్మించాలి? ఈ రోజుల్లో కేవలం జస్ట్ డిగ్రీ మార్క్షీట్ చూసి ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు. నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించి ఏవైనా రియల్ టైం ప్రాజెక్టులు చేశారా అన్నది చాలా ముఖ్యం. మీ ప్రాజెక్టులను గిట్హబ్, బిహాండ్స్, లేదు అంటే వ్యక్తిగత పోర్ట్ఫోలియో వెబ్సైట్లలో ఉంచాలి. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని నిరంతరం అప్డేట్ చేస్తూ హెచ్ఆర్లు, ఇండస్ట్రీ నిపుణులతో నెట్వర్కింగ్ పెంచుకోవడం ద్వారా నేరుగా ఇంటర్వ్యూ అవకాశాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోజా సినిమా కోసం రాజశ్రీ సాహిత్యాన్ని ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో మిన్మినీ పాడగా వింటారు.

ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్, డొమైన్ నాలెడ్జ్ మీద మంచి పట్టు సంపాదించడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగాలైనా కార్పొరేట్ ఐటీ కంపెనీలైనా సరే, మొదటి స్క్రీనింగ్ రౌండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్, డొమైన్ టెస్ట్ ఇలాంటి వాటి ద్వారానే జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. సాంకేతిక రంగానికి చెందినవారు అయితే ప్రాథమిక సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, అలాగే కోడింగ్ సమస్యలను పరిష్కరించడంలో కూడా రోజువారీ ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి కోదండపాండి సంగీత సారథ్యంలో కొసరాజు సాహిత్యాన్ని పద్మనాభం ఎల్లారీశ్వరి దేవత సినిమా కోసం పాడగా వింటారు.

ఫ్రెండ్స్, ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూలు, వీటికి ప్రతి ఒక్కరము ప్రిపేర్ అవుతూ ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఇంటర్వ్యూలో దాన్ని సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే, చేయలేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్, బాడీ లాంగ్వేజ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ని బాగా మెరుగుపరుచుకోవాలి. స్నేహితులతో, ఫ్రెండ్స్ తోటి, లేదు అంటే ఆన్లైన్ టూల్స్ సహాయంతో మాక్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉండాలి. మీ పెర్ఫార్మెన్స్ని రికార్డ్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనే విషయం మీద ఒక అవగాహన పెంచుకుంటూ, మిస్టేక్స్ని మనం ఐడెంటిఫై చేసిన వాటి ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫికేషన్ చేసుకుంటూ, మన యాప్టిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగితే సక్సెస్ అనేది మన పాకెట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు మరొక సినిమాలోంచి పాట విందాం. సినిమా పేరు జీవన జ్యోతి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

ఫ్రెండ్స్, స్థిరమైన ప్రణాళిక అనేది దానికి తగ్గట్టుగా మానసికమైనటువంటి దృఢత్వం, మెంటల్ ఎబిలిటీ, స్ట్రాంగ్నెస్. ఉద్యోగ వేటలో ఓర్పు అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు చదువుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేయడానికి దానికి అవసరమైన సమయాన్ని, టైంని కేటాయించుకుంటూ ఒక టైం టేబుల్ని సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అనేది అనుభవజ్ఞులు చెబుతున్నమాట. కార్యక్రమంలో కొండవీటి రాజా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య జానకి పడిన వేటూరు సుందరరామూర్తి, సాహిత్యం సంగీతం చక్రవర్తి, ఈ పాట వినండి.

ఫ్రెండ్స్, మనం జాబ్స్ కోసం ప్రయత్నం చేసే బిగినింగ్ స్టేజ్లో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉండే అవకాశం ఉంది. ఎన్ని ఎదురైనా నిరాశ పడకుండా ఇంటర్వ్యూల్లో జరిగే పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉండాలి. నిరంతరం ఎప్పటికప్పుడు శ్రమ, సరైన దిశలో ప్రయత్నం, ఇవి ఎంత ఖచ్చితంగా ఉంటే ఉద్యోగాలు కూడా అంత పర్ఫెక్ట్గా మనకి అంది వస్తాయి.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు. ఈ కార్యక్రమంలో 1980-2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని పాటల్ని వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా గ్యాంగ్ లీడర్, ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర సాహిత్యం, అంటారు సంగీతం బప్పి లహరి.

ఆదిత్య 369. ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎంఎం శ్రీలేఖ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన చంద్రబోసు సాహిత్యం సినిమా పెళ్ళి సందడి నుంచి

సంధ్యారాగాల కార్యక్రమంలో 1980-2000 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన సినిమాలో నుంచి కొన్ని పాటలు వింటున్నారు. వినబోయే పాట నిన్నే పిల్లాడుతా. ఈ సినిమా కోసం రాజేష్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం సందీప్ చౌతా.

0: మీరింతవరకు 1982 2000 మధ్యకాలంలో విడుదలైన సినిమాలో నుంచి కొన్ని పాటలను విన్నారు. సంధ్యారాగాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు జి పద్మగారు అందించిన ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బిఎస్సిలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 105,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన. భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్కు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జిఎస్టి రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక

ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 6.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 90% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 38.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 70% ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట వినబోయే పాట

0: నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.
1: సినిమా పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1250 నుంచి 1400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ 2వ రోజు సుస్థిర అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని నియోజకవర్గాల అభివృద్ధితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జీఎస్డీపీ 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్ధితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక 3 రంగాల్లో ఉంటుంది. 1 అగ్రికల్చర్ అండ్ అలైడ్, 2 ఇండస్ట్రీ ప్రాజెక్ట్, 3 సర్వీస్ సెక్టర్. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేట్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురువేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంబాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
2: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా 2వ దశ కౌన్సిలింగ్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట్ర కోటా 2వ దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు.

0: పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్షజాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ధి చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గానీ గ్రామంలో గానీ విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం పంచత్రింశత సహస్ర కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ఉక్తం చ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 26th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం విధాస్యతి. బాంబే ఉచ్చన్యాయాలయేన అద్య ప్రధానమంత్రిణం నరేంద్ర మోదినం ప్రతి 19th వర్షే ప్రదత్తం వక్తవ్యం సంబద్ధే మానహాని ప్రకరణే కాంగ్రెస్ సాంసదస్య రాహుల్ గాంధినః విరుద్ధం ప్రత్యాఖ్యాపితస్య సమాహ్వానపత్రస్య నిరస్తీకరణం నిరాకృతం. రక్షామంత్రి రాజనాథ్ సింహః అద్య త్రిదివసీయ శ్రీలంకాయాత్రాయై కొలంబో నగరం సంప్రాప్తవాన్. అపి చ అహ్మదాబాదె అనుష్ఠీయమానాయాం ఐషమః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాం భారతేన 2 స్వర్ణపదకే 1 రజతపదకం చ అధిగతం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య గుజరాతస్య వడోదరాయాం 35,000 కోటి రూప్యతోప్యధికమూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసః చ కృతః. ప్రధానమంత్రిణా పశ్చిమ సమర్పితమాలవాహక మార్గస్య 3 ప్రముఖాఖండాః రాష్ట్రాయ సమర్పితాః. యేన మాలవాహక మార్గజాలస్య పూర్ణం పరిచాలనం సంభవిష్యతి. ప్రధానమంత్రి మోదీ న్యూ సాణంద్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్ తథా న్యూ JNPT ఇత్యేతేభ్యః స్థలేభ్యః మాలవాహక రైలయాన సేవానాం హరితధ్వజం ప్రదర్శ్య శుభారంభం కృతవాన్. తేన టాండా మార్గస్య వడోదరాయాః చ మధ్యే నవీన యాత్రి రైల సేవాయాః శుభారంభోపి కృతః. ఏషా సేవా అలీరాజపురస్య దూరస్థేషు జనజాతీయ క్షేత్రేషు రాష్ట్రీయ రైలజాలస్య సంపర్కం స్థాపయిష్యతి. విశాల జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ భారతం వైశ్వికోత్పాదన కేంద్ర రూపేణ ఉదితమస్తి తథా అధునా దేశః స్వయమేవ ఉన్నతయోః రైల్ మెట్రో చేత్యేతయోః యానయోః కక్ష నిర్మాణం కరోతి.
3: आज 2,800 किलोमीटर से अधिक का डेडिकेटेड फ्रेट कॉरिडोर प्रोजेक्ट पूरा हो गया. ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
2: ప్రధానమంత్రి ఉక్తవాన్ యదస్యాః పరియోజనాయాః పరికల్పనా 2020 వర్షే కృతా, కింతు సా బహూని వర్షాణి నిష్క్రియావస్థాయాం ఆసీత్. తద్విపరీతం గత దశకే ద్రుతగతినా కృతస్య కార్యాన్వయనస్య ఫలస్వరూపం రాష్ట్రీయాపూర్తి వ్యవస్థా పూర్ణతయా పరివర్తితా అస్తి. అద్య అయం మాలవాహక మార్గః ద్రుతగత్యా వికాసమానస్య భారతస్య జీవనరేఖారూపేణ కార్యం కరోతి. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ మాలవాహనస్య యాత్రి రేలమార్గేభ్యః పృథక్కరణేన కార్యక్షమతాయాం మహత్వపూర్ణః పరిష్కారః అభవత్. యాత్రాకాలే మహన్యూనతయా ఇంధనస్య పర్యాప్తం సంరక్షణం భవతి, పర్యావరణే దుష్ప్రభావః న్యూనీభవతి, సంపూర్ణ రాష్ట్రాయ చ ద్రుతతరా స్వచ్ఛా చ ఆపూర్తి వ్యవస్థా స్థాపితా భవతి.
3: इस वर्ष लाल किले से मैंने विकसित भारत के लिए संकल्प की सप्त धारा का आह्वान किया है. इस सप्त धारा में एक धारा गति शक्ति की भी है. विकसित भारत के लिए हमें ऐसी कनेक्टिविटी चाहिए जो सुगम भी हो और जमाने के हिसाब से जरा तेज भी हो.
2: కార్యక్రమావధౌ ప్రధానమంత్రి మోదీ 70,000 కోటి రూప్యతోప్యధికమూల్యానాం త్రయాణాం రైల్ విస్తార యోజనానాం శిలాన్యాసమపి కృతవాన్. ముంబయ్యాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 26th గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య అద్య ఉద్ఘాటనం విధాస్యతి. అస్య వార్షిక సమ్మేళనస్య సప్తమం సంస్కరణమద్య సమారబ్ధం సత్. ఆగామిని సితంబర మాసస్య 11th సమాప్తిమేష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య సామాజిక సేవాం స్వచ్ఛతాం చ ప్రభావి దైనందిన ఆచరణ రూపేణ స్వీకరి

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరింతవరకు శ్రీ కళ్యాణం రామమోహన్ రావు గారు పాడిన లలిత గీతాలు విన్నారు. కీబోర్డ్ శ్రీ కె హరి, తపల శ్రీ జే రామ్మూర్తి. సాయం సమీరంలో లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయం సమీరంలో ఇప్పుడు ఫిట్నెస్. దినచర్యలో మనం ఏది భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషకాహారం, తగినంత నిద్ర, దీంతోపాటు మానసిక ప్రశాంతత, ఈ నాలుగు నిత్య ఆరోగ్యానికి అసలైన సూత్రాలు. ప్రతిరోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగు, యోగా, రన్నింగ్ లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటి వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ పెరిగి రోగ నిరోధక శక్తి బలపడుతుంది. దీనికి తోడు ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ను పక్కన పెట్టేయాలి పూర్తిగా. రోజూ ఆకుకూరలు, ప్రోటీన్లు, పండ్లు, తగినంత నీటిని తీసుకోవడం వల్ల

శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామంతో పాటు రోజుకి 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర శరీరానికి అవసరమైన రికవరీని ఇస్తుంది. వ్యాయామం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలై ఒత్తిడి ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఫిట్నెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది మాత్రం కాదు, ఇది అందరికీ తెలిసిందే కదా. రోజువారీ అలవాట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితాంతం నిత్యం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పాట.

ఇష్టం తొలి ప్రేమ ఈ సినిమా కోసం కృష్ణరాజు పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహితి వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం వరల్డ్ డే ఆఫ్ ఫిజియోథెరపీ ఈ అంశం కోసం జి నందినీదేవి అందించే సమాచారం వింటారు.
1: అందరికీ నమస్కారం. WHO ప్రపంచ ఫిజియోథెరపీ సంస్థ ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలియజేయడానికి సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఫిజియోథెరపీ గురించి తెలుసుకోవడానికి ముందు, రోజు మనం నిత్య జీవితంలో మన శరీరానికి తగిన కదలిక ఇవ్వాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి కదలాలి. సరైన శరీర భంగిమను పాటించాలి. ఏదైనా నొప్పి లేదా కదలికలో ఇబ్బంది ఉంటే, ఇలా నిరంతరం కనుక ఉంటే నిపుణులను సంప్రదించాలి. ఫిజియోథెరపీ మనకు ఒక మంచి విషయాన్ని నేర్పుతుంది. అది ఏంటంటే, కదలికే జీవితం అని. ఫిజియోథెరపీ అంటే శరీర కదలికను మెరుగుపరచడం, నొప్పిని తగ్గించడం, శరీర పనితీరును పునరుద్ధరించడం, తన రోజువారీ పనులను స్వతంత్రంగా చేసుకునేలా సహాయం చేయడం. ఫిజియోథెరపీ అంటే కేవలం నొప్పి వచ్చినప్పుడు చేసే చికిత్స మాత్రమే కాదు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎముకలు లేదంటే కీళ్ల సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత, అలాగే క్రీడల వల్ల కలిగే గాయాల్లో కొన్ని నరాల సంబంధిత సమస్యలకు ఫిజియోథెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరినీ ఎక్కువగా బాధించేది మోకాలు నొప్పులు. కొన్ని వ్యాయామాల ద్వారా కండరాల బలాన్ని పెంచి నడకను మెరుగుపరచవచ్చు. అలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో మెడ భుజాలు నడుము నొప్పి రావచ్చు. ఈ సమస్యను తగ్గించడంలో సరైన శరీర భంగిమ, వ్యాయామం, కదలికపై ఫిజియోథెరపీ మనకు అవగాహన కల్పిస్తుంది. అయితే చాలామంది చేసే తప్పేంటంటే, అమ్మయ్య నొప్పి తగ్గిపోయింది కాబట్టి ఇక వ్యాయామం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ నొప్పి తగ్గడం మాత్రమే కాదు, శరీర కదలిక, కండరాల బలం, సమతుల్యత, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యం కూడా మెరుగుపడాలి అంటే రోజూ వ్యాయామం చేయాలి. అయితే వయస్సు, ఆరోగ్య పరిస్థితి, సమస్య, స్వభావం, కదలిక, సామర్థ్యం బట్టి వ్యాయామాలనేవి మారుతూ ఉంటాయి. వృద్ధుల్లో అయితే కండరాల బలహీనత, సమతుల్యత తగ్గడం వలన నడవలేని పరిస్థితి. తగిన వ్యాయామాలు, శారీరక శిక్షణ ద్వారా కదలికను, సమతుల్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే పిల్లలు, క్రీడాకారులు, ఉద్యోగులు, వృద్ధులు, వివిధ వయస్సుల వారికి వారి అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. రోజూ మన శరీరానికి చిన్న చిన్న మార్పులను కల్పిద్దాం. చాలామంది అనుకుంటారు, ఈ వ్యాయామాలు చేశారు వారికి తగ్గలేదు, మనకేం తగ్గుతుందిలే అని ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. ఎవరికి వారుగా వ్యాయామం చేస్తే కదా ఏ వ్యాయామం ఎవరి శరీరంలోని కండరాలకు ఏది పనిచేస్తుందో తెలిసేది. మరి సమస్య ఉన్నవారు మళ్ళీ కదలడానికి, మళ్ళీ నడవడానికి, మన పనులను మనమే చేసుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని అందించే ఒక ముఖ్యమైన ఆరోగ్య సేవగా ఫిజియోథెరపీని గుర్తించాలి అన్నదే ఈ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.
0: ప్రపంచ ఫిజియోథెరపీ నేపథ్యంలో జి నందినీదేవి అందించిన సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక సినిమాలో నుంచి పాట వింటారు. ఏ సినిమా? సూర్యచంద్రులు. ఈ సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జి ఆనంద్ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు.

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు

శుభ సంకల్పం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పడిన పాట విన్నారు. సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రయోజన కార్యక్రమం, తర్వాత పల్లెసీమలు, వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యత ఉపయోగాలు, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారంగా ఎంకేఎంఎల్ లాసిచే కొంత సమాచారం వింటారు. 7:45 విజయవాడ కేంద్రానికి వికాస్ భారతి. 8:00 స్వరమలక సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 8:40 మళ్ళీ తెలుగు సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్లో ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30

స్వరమాలిక సినిమా పాటలు రాత్రి 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి హరికథ ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, సమైక్య భారతదేశం బృందగానం. రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. 6:10 భక్తి రంజని రేపటి కార్యక్రమంలో గోపికా గీతాలు దమ్మపదం వింటారు. 6:30 చింతన రేపటి కార్యక్రమంలో రొక్కాల రాజన్ గారి బోధసూక్తులు. పట్టణం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 6:35 పొలం పనులు. వ్యవసాయదారుల కార్యక్రమం రేపటి కార్యక్రమంలో వరిలో సుడిదోమ జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:10 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులు రచన శ్రీ ఎస్టీజీ వరదరాజు. ఉదయ సమీరాల కార్యక్రమం 7:20. రేపటి నేటి మాటలో కూచిపూడి నృత్య కళాకారులు నటులు వేదాంతం సత్యనారాయణ శర్మ గారి జయంతి అంశం, లియోటాల్ స్టాయ్ జయంతి అంశాలు వింటారు. తర్వాత ఆత్మహత్యల నివారణ అంశంపై అవగాహన డాక్టర్ కెవి రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిరి గారి పరిచయం ప్రసారమవుతుంది. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ ఐ సుబ్బారావు గారిచే ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సెమికాన్ ఇండియా 2.0 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:15 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత సినిమా పాటల కార్యక్రమం 1960-1990 మధ్యకాలం విడుదలైన సినిమా నుంచి వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు. విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ డి అప్పలనాయుడు గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే పరిచయ కార్యక్రమం ఉంటుంది. 1:10 తెలుగు సినిమా పాటలు. 1:30 కమర్షియల్ స్పాట్స్. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో హలో బాగున్నారా సినిమా పాటల కార్యక్రమం ఫోన్లే ఉంటుంది. 2:30 వాతావరణ వివరాలు. 2:31 ఒకే సంగీత దర్శకుని తెలుగు సినిమా పాటలు వింటారు. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం శ్రీమతి జి పద్మచే వింటారు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:30 సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ గురించి, వికాసంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన నేపథ్యంలో నందినిదేవి అందించే సమాచారం, ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు. 7:45 వికాస భారతి. 8:40-9:30 స్వరమల్లిక సెలుగు సినిమా పాటలు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బద్లీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 8 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగ్గా నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహదపడే అంశాలను సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్ధంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: బైలట్రల్ ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఉస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే

0: కి ఏ దుంధ భీ రహేగా.
1: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్ కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
2: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
1: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అదవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72వ జాతీయ ఫిలిం అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలింగా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిలిం అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిలిం అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడి ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడి స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడి చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లివేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం కిసాన్ వాణి.
4: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదటిగా వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యత, ఉపయోగాలు ఈ అంశంపై కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
4: కాలం మారుతుంది, కాలంతో పాటుగా మనకి ఈ టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కావలసినటువంటి సమాచారం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంది. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సరిగా సద్వినియోగపరుచుకుంటున్నామా లేదా అనేటువంటి విషయం మటుకు మనం ఖచ్చితంగా ఆలోచించాలి. చివరికి పల్లెల్లో కూడా ముఖ్యంగా యువతీ యువకులు ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, అలాగే దుర్వినియోగపరుచుకున్నట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఇది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అందుకే ఈరోజు మనం అసలు చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని ఏ విధంగా వాడుకొని మనం మన వ్యవసాయాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలకు సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే సార్.
4: అసలు మొబైల్ ఫోన్ని రోజు వాడుకునేటువంటి రీల్స్కి కానీ, యూట్యూబ్లో వచ్చేటువంటి సినిమాలకు సంబంధించింది కానీ, వాటికైనా లేకపోతే ఏదైనా వ్యవసాయానికి కూడా ఉపయోగపెట్టుకోవచ్చా?
5: సార్, వ్యవసాయ రంగానికి తప్పకుండా మనం మొబైల్ ఫోన్ని ఉపయోగించుకోవచ్చు సార్. ఈ రోజుల్లో చూసినట్లయితే మన రైతు చేతిలో ఈ మొబైల్ ఫోన్ అనేది ఒక సమాచార కేంద్రంగా మారుతుంది సార్.
4: అంటే ఈ మొబైల్ ఫోన్లో ముఖ్యంగా వ్యవసాయం సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది?
5: గతంలో మనం చూసినట్లయితే ఈ వ్యవసాయ సంబంధించిన సమాచారాన్ని కొరకు రైతు వ్యవసాయ కార్యాలయానికి, శాస్త్రవేత్తల దగ్గరకు లేదా ఇతర రైతుల వద్దకు వెళ్ళేవాడు.
4: అవును.
5: ఇప్పుడు ఈ సమాచారం అనేది మన చేతిలోనే అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకు విత్తనం ఎప్పుడు వేయాలి, ఏ రకం వెంచుకోవాలి, ఎరువులు ఎలా వాడాలి, చీడపేడలను ఎలా గుర్తించాలి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఈ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు సార్.
4: ఓహో, అంటే మొబైల్ యాప్ ద్వారానా లేకపోతే మొబైల్ ఫోన్లో ఉండేటువంటి యాప్ల ద్వారానా?
5: మొబైల్ ఫోన్లో ఉండే యాప్ల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది సార్.
4: అంటే యాప్లు అన్నారు కదా, అసలు యాప్ అంటే ఏంది, రైతుకి ఎట్ట అర్థమైంది అది?
5: యాప్ అంటే మన స్మార్ట్ ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకునే చిన్న కార్యక్రమం సార్. దీన్ని రైతు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రైతుకు అవసరమైన సమాచారం ఆ యాప్లో ఉంటే దాంట్లో నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది సార్, తీసుకోవచ్చు సార్ రైతు అనేవాళ్ళు.
4: అంటే చదువుకోని రైతు కూడా దీన్ని ఒకసారి మరి ఫోన్లో పెట్టుకుంటూ వాడుకోవచ్చా?
5: చదువుకోని రైతులకు కూడా ఉపయోగపడే యాప్లు ఉన్నాయి సార్, అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా ఫోటోల రూపంలో, వీడియోల ఆధారంగా మనకి సమాచారం అనేది అందుతుంది సార్.
4: అంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు,
5: దాన్ని అటువంటి ఫీచర్స్ మనం ఉపయోగించుకోవచ్చు సార్.
4: కాస్త

0: చదువుకున్న రైతులైతే
1: కాస్త కోస్త చదువుకున్న రైతులైతే మనకి పోర్టల్స్ ఉంటాయి సార్. మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తున్న పోర్టల్స్, వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మనకి సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది సార్.
0: అంటే వ్యవసాయం అంటే పంటలకు సంబంధించే ఉంటుందా, లేకపోతే వ్యవసాయ అనుబంధ వృత్తులు మనం పాడి చేస్తాం, లేకపోతే గొర్రెల పెంపకం చేస్తాం, మేకల పెంపకం చేస్తాం, కోళ్ళు చేస్తాం, ఇలాంటి అన్నిటి గురించి ఉంటుందా
1: సార్? ప్రతి రంగానికి సంబంధించింది ఒక్కొక్క యాప్ ఉంటుంది సార్. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతి పంటకు కూడా ఒక యాప్ ఉంటుంది సార్. రైతు ఏ పంట పండిస్తున్నాడు, లేదా పాడి పంటలకు సంబంధించిన యాప్లు కానీ, అలాగే మత్స్యశాఖకు సంబంధించిన యాప్లు కానీ, ఇలా అనేక రకాలైన యాప్లు అందుబాటులో ఉన్నాయి సార్.
0: ఇప్పుడు మనకు ఉత్తర కోస్తా జిల్లాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రత్యేకంగా కొన్ని రకాల పంటలే పండిస్తాం. మరి ఆ పంటలకు సంబంధించి ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఉపయోగపడేలాగా ఏదైనా విడిగా ఉంటాయట?
1: ఉన్నాయి సార్, అలాగ కూడా మనకు ఉన్నాయి. మన ఉత్తర కోస్తా తీసుకున్నట్లయితే ముఖ్యంగా చెరుకు మనం పండిస్తాం కాబట్టి, చెరుకు పంటలో చూసుకున్నట్లయితే షుగర్ కేన్ కల్టివేషన్ అనే యాప్ మన చెరుకు పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్ వనకపల్లి వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది సార్. దాంట్లో చెరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్.
0: ఇంకా మనకు ప్రాంతానికి ఉపయోగపడే కానీ ప్రత్యేకంగా ప్రాంతాల వారీగా తయారు చేసిన ఉన్నాయి. ఇంకా
1: ఉన్నాయి సార్. మనకు ఆమ్దాల్ వలస తీసుకున్నట్లయితే ఆమ్దాల్ వలసలో వాళ్ళు తయారు చేసిన యాప్లో వరి, మొక్కజొన్న, అలాగే మినుము, పెసకు సంబంధించిన సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది సార్. ఈ యాప్లో ఫోటోలతో పాటు వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి సార్.
0: అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నారు కదా ఆమ్దాల్ వలస ఒక ప్రత్యేకంగా తయారు చేశారు, దాని పేరు ఎట్టుంటుంది, దాన్ని ఎట్ట నొక్కితే ఏం వస్తుంది లోపల?
1: సార్, ఆమ్దాల్ వలస వ్యవసాయం అనే ఒక యాప్ ఉంటుంది సార్. ఈ యాప్ మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పంట ఎంపిక అని ఉంటుంది సార్. పంట ఎంచుకున్న తర్వాత ఆ పంటలో మనకి సస్యరక్షణ చర్యలు ఉంటాయి, అలాగే సస్య పోషణ సంబంధించిన చర్యలు ఉంటాయి, అలాగే విత్తన శుద్ధికి సంబంధించినవి, అలాగే మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులో ఉంటుంది సార్.
0: ఇప్పుడు రకరకాల పంటలో రకరకాల తెగుళ్ళు, పురుగులు వస్తుంటాయి కదా. మనం ఏదన్నా పంట సాగు చేసేటప్పుడు ఈ పురుగు వచ్చింది లేకపోతే తెగులు వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఏదన్నా ఇట్ట యాప్లు లాంటివి ఏమైనా ఉంటాయా?
1: సార్, ప్లాంటిక్స్ అనే ఒక యాప్ ఉంటుంది సార్. ఈ ప్లాంటిక్స్ అనే యాప్లో అంటే చదువుకొని రైతులకు కూడా ఉదాహరణకు ఏమైనా తెగులు వచ్చినట్లయితే ఆ యాప్లో ఫోటో అనేది ఒకటి తీసి మనం దాంట్లో అప్లోడ్ చేసినట్లయితే ఆ తెగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి సమాచారం రూపంలో అందుబాటులో వస్తుంది సార్.
0: ఓహో, అంటే ఇప్పుడు మనకు వరి పంట ఉంది, వరి పంటలో అగ్గి తెగులు వచ్చింది అనుకుందాం. అగ్గి తెగులు ఏదైనా ఫోటో పెట్టాలా, లేకపోతే దాంట్లోనే ఫోటోలు కనిపిస్తాయా?
1: దాంట్లో ఫోటోలు అనేవి అందుబాటులో ఉంటాయి సార్. లేనిచో రైతుకు ఏదైనా అనుమానం వస్తే ఫోటో తీసినట్లయితే మనకు సమాచారం వస్తుంది సార్. అంటే ఎందుకు వస్తుంది, దాన్ని నివారించుకునే చర్యలు ఏంటి అనేది కూడా ఉంటుంది సార్, అందుబాటులో ఉంటుంది.
0: ఫోటో తీసుకుని దీంట్లో పెట్టాలా?
1: ఫోటో యాప్లో పెట్టాలి సార్. మనం యాప్లో పెట్టినట్లయితే అది యాప్ అనేది రికగ్నైజ్ చేసుకొని ఆ తెగుల్ని కానీ పురుగుని కానీ గుర్తించి దానికి తగిన సమాచారం అనేది అందిస్తుంది సార్.
0: అంటే చదువుకున్న పిల్లలు ఎవరైనా సరే చేయగలరా?
1: చేయొచ్చు సార్. గ్రామీణ యువత సహాయంతో రైతులు, చదువుకోలేని రైతులు కూడా యువత సహాయం కానీ వాళ్ళ పిల్లల సహాయం కానీ తీసుకొని ఈ ఇటువంటి యాప్ని ఉపయోగించవచ్చు సార్.
0: ఇప్పుడు పశు పోషణ కూడా ముఖ్యంగా మన సన్న చిన్నకారు రైతులు చాలామంది చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఈ మొబైల్ యాప్లు అన్నారు కదా మీరు, అవి ఏదన్నా ఉంటాయా
1: సార్? ముఖ్యంగా మన పాడి, అలాగే గొర్రెలు, మేకలు, కోళ్ళు వంటి అనుబంధ వృత్తుల్ని చేసే రైతుల కోసం మన ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వాళ్ళు యాంగ్రూ పశు పోషణ యాప్ అనేది తీసుకురావడం జరిగింది సార్.
0: ఓహో,
1: దీంట్లో మనకి పశు పోషణ, గొర్రెల పెంపకం, మేకలు, కోళ్ళు వంటి అనుబంధ వృత్తుల్ని చేసే రైతులకి సమాచారం అందుతుంది సార్.
0: కాబట్టి దాని ద్వారా అవన్నీ తెలుసుకోవచ్చు అంట?
1: తెలుసుకోవచ్చు సార్.
0: కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఏదన్నా చేస్తూ ఉంటారా ఇట్లాంటివి?
1: సార్, కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మన మొబైల్ నుంచే కిసాన్ సారథి 2.0 అనే యాప్ తీసుకురావడం జరిగింది సార్. దీంట్లో ఈ యాప్లో అన్ని పంటలకు సంబంధించిన సమాచారం ఉంటుంది సార్. అంటే నేలను బట్టి రకాన్ని ఎలా ఎంచుకోవాలి, అలాగే సస్య పోషణ చర్యలు కానీ, సస్య రక్షణ చర్యలు కానీ, అలాగే మార్కెట్ల ధరలు కానీ ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి సార్. ఈ యాప్లో ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ యాప్లో కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది సార్. మన యాప్లో నుంచి డైరెక్ట్గా కిసాన్ కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు సార్.
0: ఫోన్ చేయొచ్చు
1: సార్. ఇది టోల్ ఫ్రీ నెంబర్ సార్, పైసలు పడవు సార్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనం కాల్ చేయడం ద్వారా కిసాన్ కాల్ సెంటర్ నుండి శాస్త్రవేత్తలకు నేరుగా అనుసంధానం జరుగుతుంది సార్. రైతు తనకు వచ్చిన సందేహం ఏమైనా ఉన్నట్లయితే శాస్త్రవేత్తలు నేరుగా సమాధానం ఇస్తారు సార్. అలాగే ఈ యాప్లో మనం రిజిస్టర్ అయినట్లయితే మన ప్రాంతానికి సంబంధించిన వాతావరణ వివరాలన్నీ తెలుస్తాయి సార్. ప్రతి 5 రోజులకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. కిసాన్ సారథి 2.0 సార్. ఇది మొబైల్ అప్లికేషన్ ఉంది, అలాగే పోర్టల్ కూడా ఉంది సార్.
0: పోర్టల్ అంటే
1: కిసాన్ సారథి పోర్టల్ సార్, వెబ్సైట్ లో మనం
0: అంటే కంప్యూటర్లో
1: చూసుకునే సార్.
0: దాంట్లోకి వెళ్ళి ఏం చూడొచ్చు?
1: దాంట్లోకి వెళ్ళి మనం వాతావరణం చూసుకోవచ్చు సార్, అలాగే పంటకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు, మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు సార్.
0: ఇప్పుడు మనకి జిల్లాల వారీగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఎరువుగా కేంద్రాలు నడుపుతున్నారు, అక్కడ శాస్త్రవేత్తలు ఉంటారంట. ఆ శాస్త్రవేత్తలు అన్ని ఊర్లలోకి వెళ్ళి రైతులు పంటలు అన్నీ చూస్తారంట కదా. వాళ్ళు మరి అన్ని ఊర్లు తిరగడం కష్టం కదా.

0: ఏదైనా గ్రామంలో చూసినటువంటి సమాచారాన్ని ఏదన్నా ఇట్లాంటి యాప్ల్లో పెడితే బాగుంటది కదా, అట్లాంటివి ఉంటాయా
1: సార్? ముఖ్యంగా మన ఉత్తర కోస్తా రైతుల కోసం ఏరువాక విశాఖపట్నం వారు ఒక యాప్ అభివృద్ధి చేయడం జరిగింది సార్. ఇది ఉత్తర కోస్తా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ప్రాంతంలో ఎక్కువగా సాగు చేసే వరి, చెరుకు, మినుము, పెసరు, కంది, పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలకు సంబంధించిన సమాచారం ఈ యాప్లో అందుబాటులో ఉంటుంది సార్. ఈ యాప్లో పంట సాగుకు సంబంధించిన నేల ఎంపిక, పొలం తయారీ, సరైన రకం ఎంపిక, విత్తన మోతాదు, విత్తన శుద్ధి వంటి విషయాలు తెలుసుకోవచ్చు సార్.
0: ఓహో, ఇప్పుడు మామూలుగా వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు మరి బెట్ట వస్తుందో తెలియట్లేదు. రైతులకు ఉపయోగపడేలాగా ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు బెట్ట ఉంటుంది, ఇట్లాంటివి చెప్పేటువంటి ఏమైనా ఉంటాయి ఇట్లాంటి వాటిలో?
1: సరే, ఈ వాతావరణానికి సంబంధించిన మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు చేసే ప్రతి పనిలో వాతావరణం అనేది చాలా ప్రాముఖ్యమైనది సార్. రైతు చేసే ప్రతి పని వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మామూలుగా పురుగు మంది పిచికారీ చేస్తే దాని ప్రభావం తగ్గుతుంది సార్. కనుక రైతు ప్రతిదీ కూడా వాతావరణ ఆధారితంగానే చేసుకుంటాడు వ్యవసాయంలో. కనుక దీనికి మనం ఏంటంటే వాతావరణ సంబంధించిన సమాచారం కావాలనుకున్నప్పుడు గ్రామీణ కృషి మోసం పథకం ద్వారా రాబోయే 5 రోజుల్లో వాతావరణ పరిస్థితులు, పంటలకు అనుకూలమైన వాతావరణ ఆధారిత సూచనలు మొబైల్ పంపబడతాయి సార్. ఇది చూసుకున్నట్లయితే మన ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలో అనకాపల్లి కేంద్రంగా ఉత్తర కోస్తా ప్రాంతంకు రైతులకు వాతావరణ సూచనలు అందిస్తుంది సార్. ఈ గ్రామీణ మోసం పథకం కింద ఇటువంటి సమాచారం పొందడానికి రైతులు రిజిస్టర్ అనేది చేసుకోవడం తప్పనిసరి సార్.
0: అంటే వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి,
1: వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి సార్.
0: ఎవరు చేసుకోవాలి అంటే ఎవరన్నా చదువుకుని పిల్లలు చేసేయచ్చా?
1: చేసేవచ్చు సార్. గ్రామీణ కృషి మోసం అనే వెబ్సైట్ ఉంటుంది సార్, దాంట్లో రైతు తన జిల్లా, తన ప్రాంతం, మండలం రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్రాంతం వారీగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సార్. అలాగే మొబైల్ యాప్ చూసుకున్నట్లయితే మేఘదూత్ అనే ఒక యాప్ ఉంటుంది సార్. ఈ మేఘదూత్ యాప్ లో కూడా మనం వాతావరణకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు సార్.
0: ఇకపోతే వ్యవసాయం సంబంధించి కానీ, పశుపోషణ సంబంధించి కానీ, ముఖ్యంగా మొత్తం పూర్తిగా వినాలనుకో, ఒక పురుగులు మొత్తం అసలు ఏం చేస్తుంది, ఎట్ట చేస్తుంది, దాన్ని ఎట్ట తగ్గించాలి, అంతా వీడియోలాగే ఉన్నా కనిపిస్తాయా యూట్యూబ్ చూసినట్టుగా?
1: సార్, వీడియోలు రూపంలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది పొందుపంచడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఉదాహరణకి చదువుకోలేని రైతులు ఈ మొబైల్ యాప్స్ వాడలేకపోవడం వల్ల కానీ, లేదా వేరే ఇతర కారణాలు, అంటే స్మార్ట్ ఫోన్ కొనుక్కోలేని రైతులకు కూడా యూట్యూబ్ లో మనకి చూసుకోవడానికి అవకాశం ఉంది సార్. యూట్యూబ్ లో ఏంటంటే కేవలం గవర్నమెంట్ నిర్దేశించిన ఛానల్ చూడడం మంచిది సార్. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆచార్య అంజీరంగా ఛానల్ కానీ, ఇలాంటి ప్రభుత్వ ఛానల్ చూసి మనం సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్ చూసినట్లయితే అనేక సమాచారం దొరుకుతుంది, వస్తా ఉంటాయి కానీ దాంట్లో శాస్త్రీయ పరంగా ఉన్నది మనం ఎంచుకోవడం చాలా మంచి పద్ధతి.
0: గవర్నమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ సంస్థలు పెట్టి మనం ఉపయోగించుకుంటే మంచిది అంటారు.
1: అంతే సార్,
0: బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో కృత్రిమ మేధస్సు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదో చెప్తున్నారు కదా, ఇవి ఎక్కువగా మరి వాడుతూ ఉన్నారు కదా, దాన్ని ఉపయోగించుకొని మన వ్యవసాయంలో ఏదన్నా ఉపయోగపెట్టుకోవచ్చా?
1: తప్పకుండా వాడుకోవచ్చు సార్. దీంట్లో ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సులో చూసుకున్నట్లయితే చాట్ బోట్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది సార్. ఈ చాట్ బోట్ అనేది ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సార్, ఆ నెంబర్ కి మనం ఏమైనా మెసేజ్ పెట్టగలిగితే, అంటే రైతు సందేహం వాయిస్ మెసేజ్ రూపంలో గానీ లేదా టైప్ చేసి పెట్టగలిగితే దానికి సంబంధించిన సమాచారం అంతా ఒక మెసేజ్ రూపంలో రైతుకు వస్తుంది సార్.
0: అట్లా తీసుకొని వాడుకోవచ్చు.
1: వాడుకోవచ్చు సార్. మన యూనివర్సిటీ చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ యాంగ్రో చాట్ బోట్ అనేది తయారు చేయడం జరిగింది సార్. ఆ యాంగ్రో చాట్ బోట్ మనం వాట్సాప్ లో సెర్చ్ బటన్ లో యాంగ్రో చాట్ బోట్ అని కడితే వస్తుంది. దానికి మనం ఏ పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా రైతు టైప్ చేసినా, వాయిస్ మెసేజ్ లో పెట్టినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది.
0: తెలుగులో కూడా అడగొచ్చా?
1: తెలుగులోనే అడగొచ్చు సార్.
0: నాకు వరి పొలంలో దోమ పోటు వచ్చింది, నేనేం చేయమంటావు అని అడగొచ్చా?
1: అడగొచ్చు సార్. తెలుగులోనే రైతు అడిగే విధంగా సౌలభ్యంగా తయారు చేయడం జరిగింది సార్.
0: బాగుంది ఇదేదో. ఇకపోతే మామూలుగా రకరకాల యాప్స్ గురించి మీరు చెప్తా ఉన్నారు, ఆ యాప్స్ వాడే సమయంలో ముఖ్యంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
1: సార్, జాగ్రత్తలు అంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి సార్. మొదటగా మనం యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ యాప్ పేరు, అది ఏ సంస్థ రిలీజ్ చేసింది, దానికి సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఆ యాప్ అనేది మనం పరిశీలించుకోవాలి సార్ రైతు పరంగా. అలాగే యాప్ లో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని భావించకూడదు.
0: అంటే ఖచ్చితంగా కాదు, తెలియదు
1: సార్.
0: మరి ఎట్టా
1: దానికి ఏం చేయాలంటే, ఒకసారి సమాచారం రైతు వరకు వచ్చిన తర్వాత నమ్మకమైన ప్రభుత్వ సంస్థలు, అంటే ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ, లేదా వ్యవసాయ శాఖ వంటి శాఖలను ముందు మనం వాళ్ళని మీట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చింది నిజమా కాదా నిర్ధారించుకొని రైతు అనేది ప్రయత్నించాలి సార్.
0: అంటే ఈ మొబైల్ ఫోన్లో ఇట్లా చెప్తున్నారు యాప్లో, ఇది నిజమేనా సార్ కాదని అడగాలి
1: సార్?
0: అడిగి తెలుసుకోవాలి
1: సార్.
0: ముఖ్యంగా మనం

0: మన ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఉత్తర కోస్తాలో మనకి ఈ యాప్ల గురించి కానీ ఫోన్ని వాడుకోవడం గురించి కానీ ఇంకేదైనా రైతు సోదరులకు మీరు సూచన ఇస్తారా?
1: సూచనలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది సార్, ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే ఆన్లైన్ మోసాలు అనేవి చాలా జరుగుతున్నాయి సార్. రైతు అనేది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తెలియని రైతు ఏదైనా లింక్ నొక్కినట్లయితే రైతు పంట పరంగా నష్టపోవడం కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతాడు సార్. కనుక యాప్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడే ఆ యాప్ నిర్దిత గవర్నమెంట్ రూల్స్ ని పాటిస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చిందా లేదో చూసుకోవాలి సార్ రైతు అనేవాళ్ళు. అలాగే రైతులు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విశేషాలు చూసినట్లయితే నమ్మకమైన సంస్థలు చెందిన యాప్స్ ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ప్రాంతం నుండి మరియు మీ పంటకు సంబంధించిన సమాచారాన్ని ఎంచుకోవాలి. వాతావరణ సూచనలు చూసి పొలం పనులు ప్రణాళికలు చేసుకోవాలి. పురుగు లేదా తెగుళ్ళు కనిపించినప్పుడు ఫోటో ఆధారంగా మాత్రమే మందు నిర్ణయించకూడదు, తగిన నిపుణుల్ని సందర్శించి నిర్ణయం తీసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు పేరు, సంస్థ మరియు సోర్సు ఆధారిత మూలాన్ని మనం పరిశీలించుకోగా.
0: మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి యాప్ల్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని వాటిని మన అవసరమైన వాటి కోసం వాడుకోమన్నారు. ఇంకా ఏ రకంగా అసలు మొబైల్ ఫోన్లు పిల్లోళ్ళు మామూలుగా సినిమాలు చూసుకోవడానికి, రీల్స్ చూసుకోవడానికి, షార్ట్స్ చూసుకోవడానికి వీటికి ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. అట్లా కాకుండా వ్యవసాయానికి ఉదాహరణకి నీళ్లు పెట్టుకోవాలా, నీళ్లు పెట్టుకోవడానికి ఇంటికాడ నుంచి పెట్టుకోవచ్చు అంట కదా, నిజమేనా?
1: ఉంది సార్, దీన్ని స్మార్ట్ ఫార్మింగ్ అంటారు సార్. దీనికి అవసరమైన పరికరాలు మనం మన పొలంలో ఇన్స్టాల్ చేసుకున్నాక మన మొబైల్ నుంచే మనం ఆ యాప్ని ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది సార్.
0: అట్లా చేసుకోవచ్చు. ఇట్లాంటి ఇంకేమేమి ఉంటాయి మనకి మొబైల్ ఫోన్?
1: ఒక రైతుకి ఏదైనా పంటలో సందేహాలు వచ్చినా, ఉదాహరణకు తీసుకున్నట్లయితే విత్తన శుద్ధి ఎలా చేయాలి, విత్తన శుద్ధి వరులు ఎలా చేయాలి అనే దానికి కూడా మనకి వీడియోల రూపంగా మనకి సమాచారం ఉంటుంది సార్, యూట్యూబ్ లో ఉంటుంది. అది నిర్ణీత గవర్నమెంట్ ఛానల్స్ నుండి చూడడం మంచిది సార్.
0: కాబట్టి అధికారికంగా శాస్త్రవేత్తలు రూపొందించిన లేకపోతే శాస్త్రవేత్త సంస్థలు మరి తెలియజేసినటువంటి సమాచారాన్ని ఈ యాప్ల ద్వారా చూసుకొని దాని సరైనదా కాదా తెలుసుకొని దాన్ని అమలుపరుచుకుంటే ఉపయోగకరం అంటారు.
1: అంతే సార్.
0: కిషోర్ గారు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడేటువంటి యాప్స్ని ఏ విధంగా మన వ్యవసాయ అభివృద్ధికి కానీ రైతు అనుబంధ వృత్తుల అభివృద్ధికి కానీ చక్కగా వాడుకోవచ్చు అనేది చక్కగా తెలియజేశారు. మరి రైతు సోదరులు ముఖ్యంగా చదువుకుంటే సరే, చదువుకోకపోయినా సరే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలతో సద్వినియోగపరచుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు వ్యవసాయంలో మొబైల్ యాప్స్ ప్రాధాన్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడొక జానపద గీతం వింటారు.

0: గోదారమ్మ ఉరకలు చూడు,
1: గోదారమ్మ ఉరకలు చూడు, గోదారమ్మ ఉరకలు చూడు,
0: ఒంపులు సొంపులు సొంపులు తిరుగుతూ పెనుగంగమ్మ పరుగులు.

మనుషులు మనుషులు కలిసి తిరిగేటి అడవి తల్లి అందమ్ము చూడు. అరే పక్షులు మనుషులు కలిసి తిరిగేటి అడవి తల్లి అందమ్ము చూడు. జంబుగు జంబుగు జంబుగు బాలా జంబుగు.

0: అప్పన్నా.
1: ఏం చిట్టమ్మా?
0: పోయినసారి నాకు వరిలో గిడసబారిపోయి మొక్కలన్నీ సరిగా పెరగకుండా పిలకలు కూడా ఎక్కువ రాలా. ఈసారి నాకు అలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
1: ఇది జింక్ ధాతు లోపం చిట్టమ్మా. మనం గమనిస్తే పైనుంచి మూడోకు నాలుగోకు మీద మొదట తుప్పు మచ్చలు కనిపిస్తాయి.
0: తుప్పు మచ్చలు కనిపించాయి నిజమే.
1: ఆ తర్వాత మొక్కలు సరిగా ఎదగవు, పిలకలు సరిగా రావు.
0: అవును,
1: మనం ఆకును గనక వంచితే టపక్ నిరిగిపోతుంది
0: పెళుసుగా.
1: ఇట్లాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ఆఖరి దిక్కులోనూ దమ్ములోనూ 1 ఎకరాకు 20 కిలోలు జింక్ సల్ఫేట్ గనక వేసుకుంటే మనకి ఈ సమస్య రాదు.
0: అంటే జింక్ సల్ఫేట్ వేసుకోవాలంటాం.
1: ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జింక్ సల్ఫేట్ ని బాసన ఎరువులతో కలపకుండా 2-3 రోజులు అటో ఇటో ఎడంగా వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు.
0: సరే అప్పన్న, ఈసారి అదే చేస్తాను నువ్వు చెప్పినట్టు.
1: ఖచ్చితంగా చెయ్యి.
2: ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. రైతు సోదర సోదరిమలకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా మినుము పెసర పంటల్లో కీటకాలు వ్యాపింపజేసే వైరస్ తెగుళ్ల గురించి తెలుసుకుందాం. ముందుగా పల్లాకు తెగులు. పల్లాకు తెగులు జెమ్నీ విరిడే కుటుంబానికి చెందిన ముంగ్ బీన్ ఎల్లో మొజాయిక్ వైరస్ వల్ల కలుగుతుంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగు మచ్చలను కలిగి దూరం నుండే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. క్రమంగా మచ్చలన్నీ కలిసిపోయి ఆకు అంతా పసుపు రంగులోకి మారి అనంతరం తెల్లగా పాలిపోతుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఈ తెగులు సోకడం వల్ల ఆకులు పలచబారి, పరిమాణం తగ్గిపోవడం, కాయలు పొడవు మరియు సంఖ్య తగ్గడం, అలాగే ముకిలించిన పాక్షికంగా నిండిన గింజలతో దిగుబడి సరిగ్గా ఉండదు. ఈ తెగులు మినుము పెసర పైర్లతో పాటు పిచ్చిబెండ, పిచ్చి తులసి, గుంటకలవరాకు వంటి కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది. పల్లాకు తెగులు వ్యాప్తికి తెల్లదోమ వాహకంగా పనిచేస్తుంది. తెల్లదోమ అనేక కలుపు మొక్కలు, పంట మొక్కలు, పండ్ల తోటలను కూడా ఆశిస్తుంది. కాబట్టి కేవలం పురుగు మందుల ద్వారా వాహకాన్ని అదుపులో పెట్టి పల్లాకు తెగులను నివారించడం అసాధ్యం. కనుక తెగులను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. అంటే LBG 884, LBG 904, LBG 932, TBG 104, PU 31 వంటి మినుము రకాలు, అలాగే LGG 607, LGG 630, WGG 42, IPM 214 వంటి పెసర రకాలు పల్లాకు తెగులను తట్టుకుంటాయి. పొలం గట్లపై బీడు భూముల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. తొలి దశల్లో వైరస్ ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా ఆచరించాలి. తెల్లదోము నివారణకు వేప కషాయం 5% లీటర్ నీటికి కలిపి విత్తిన 20 రోజుల్లో పిచికారీ చేయాలి. తరువాతి దశల్లో ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా డైఫెన్థియోరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు సీతాఫలం తెగులు గురించి తెలుసుకుందాం. ఈ వైరస్ తెగులు విత్తనం ద్వారా, పేనుబంక ద్వారా మరియు చిత్తపురుగులు, అలాగే కొన్ని ఇతర కీటకాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు విపరీతమైన ముడతలతో ఏర్పడి మందంగా అలాగే పెద్దవుగా పెరుగుతాయి. మొక్కలు పూతపూయక వెర్రితలలు వేస్తాయి. పేనుబంక నివారణకు ఇమ్డాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ 0.

2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. తెగులు సోకిన మొక్కల నుండి విత్తనం తీసుకోకూడదు. ఇప్పుడు ఆకుమాడు తెగులు అంటే మొవ్వుకుళ్ళు. ఈ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనకకు ముడుచుకొని మెలుగలు తిరిగి గిడిసబారి రాలిపోతాయి. ఆకులు అడుగు భాగంలో ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. లేత దశల్లో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశల్లో తెగులు పాక్షికంగా ఉండి కాపు కూడా తక్కువగా వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మీరింతవరకు వ్యవసాయ సమాచారంలో భాగంగా మినుము పెసర పంటల్లో కీటకాలు వ్యాపింపజేసే వైరస్ తెగుళ్ళు గురించి లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశుధనా స్థానం శాస్త్రవేత్తలు అందించిన సూచనలు విన్నారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడీ ఐసీడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పి విజయ గారు.
2: నమస్కారం అండి.
1: ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
2: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి 9వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్

0: అని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అని అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెను ఉంటుంది, మెను ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనులతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెను ఫాలో అవుతున్నారా, మెను చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని కూడా భాగస్వామ్యం, అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము, అంటే బిడ్డ కడుపులో అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే వెంటనే 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ అ టైమ్ 6,000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్ ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ఐసిడిఎస్ లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి మీరు చేపట్టే కార్యక్రమాలు?
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆధారశిల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది, ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్ ఆందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారా అండి?
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎం ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒకచోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడు

0: అయినా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తా.
1: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్లో రాసుకుని రికార్డులో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకునే ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
1: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీము. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి, ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా నువ్వు వస్తావని, ఈ సినిమా కోసం హరిహరన్ చిత్రపడిన ఈఎస్ మూర్తి సాహిత్యం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఎస్ఏ రాజకుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజీత పాడగా వింటారు. సినిమా పేరు సూర్యవంశం.

ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందర రామమూర్తి, సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర చంటి సినిమా కోసం పాడగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఘరానా మొగుడు. ఈ సినిమా కోసం మనోజ్ చిత్ర పాడిన భువనచంద్ర సాహిత్యం వింటారు, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో వినబోయే పాట బప్పిలహరి సంగీత సారథ్యంలో రా సీతారాం పి సుశీల పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం సినిమా సింహా.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో తిరిగి 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమొరా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. వార్తల వివరాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలో

0: ని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతదేశ రవాణా లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ కి ఆఖరి కడియా భీ జుడ్ గయి హై. ఆజ్ 2800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ప్రోజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కే బీతే 12 సాల మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిల్మురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపి సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపి సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన మంత్రి జీ కే ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ సే ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన మంత్రి జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగ్రేషన్ హోగా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగారు ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామి ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సదనం అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైష్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా

0: ఒకటని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
1: ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ, జబ్ బ్రిక్స్ కే లియే వహాన్ ఆయేంగే, కౌన్ కౌన్ సా ద్విపక్షీయ వార్తా కిస్ సమయ హోగా ఇస్కే బారే మే ఆప్కో విస్తృత జానకారీ భీ దీ జాయేగీ, తాకి ఆప్ లోగ్ ప్రెస్ కే మాధ్యమ్ సే ఉస్కో కవర్ కర్ సక్తే హై. జహాన్ తక్ రష్యా ఔర్ యుక్రేన్ కే జో సంఘర్ష చల్ రహీ ఉస్కీ బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే.

0: రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్విందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట ప్రేమాభిషేకం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలో పాడిన దాసరి నారాయణరావు సాహితి వింటారు, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు సమరసింహారెడ్డి. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన వెన్నెల కంటి సాహిత్యం సంగీతం మణిశర్మ.

వినబోయేది. గీతాంజలి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

శుభలేఖ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతం వినండి. సంగీతం కెవి మహాదేవన్.

పలుచని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే పలుచని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మనము

పొట్టల చీటి పోటి అలుకల చిరునగమే. తోట తోట కన్నుల దొరిగేడి నీళ్ళ చీటి పోటి అలుక.

సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర్ర కళ్ళ కాటుక.

ఇళయరాజా సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి స్వాతిముత్యం సినిమా కోసం పాడగ

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కొద్ది క్షణాల్లో హరికథ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా దాగుడు మూతలు సినిమా కోసం ఘంటసాల

0: లేదా?
1: కార్యక్రమంలో ఇప్పుడు దసరా బుల్లోడు. ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

కార్యక్రమంలో బొబ్బిలి యుద్ధం. ఈ సినిమా కోసం సాలు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

రాముడు భీముడు. ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

మీరు విన్న ఆ పాట గుండమ్మ కథ సినిమా కోసం పింగళి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా విన్నారు. వినబోయే పాట చదువుకున్న అమ్మాయిలు. ఈ సినిమా కోసం సాలు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

జగదేక వీరుని కథ. ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో పింగళి నాగేంద్రరావు. సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల యుగళగీతంగా వింటారు.

మంచి మనిషి. ఈ సినిమా కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగ వింటారు.

వినబోయే పాట. జీవిత చక్రం సినిమా కోసం శంకర్ జైకిషన్ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని ఘంటసాల శారద పాడగా వింటారు.

వినబోయే పాట. టీవీ రాజు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల గండికోట రహస్యం సినిమా కోసం పాడగా వింటారు.

వినబోయే పాట మంగమ్మ శపథం. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం టీవీ రాజు.

శ్రీకృష్ణ పాండవీయం సినిమా కోసం సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని టీవీ రాజు స్వరకల్పనలో జిక్కి పాడగా వింటారు.

కార్యక్రమంలో జరిగిన కథ ఈ సినిమా కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. సమైక్య భారతదేశం బృందగాను రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో గోపికా గీతాలు ధమ్మపదం వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన. రేపటి కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు శ్రీ రొక్కల రాజు, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో వరిలో సుడిదోమ జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసం పాట చిన్ననాటి స్నేహితులు రచన శ్రీ జ్యేష్ఠి వరదరాజు, సంగీతం ద్వారం త్యాగరాజు. 7 గంటల 20 నిమిషాలకు ఉదయ సమీరాలు. రేపటి నేటి మాటలు కూచిపూడి నృత్య కళాకారుడు నటుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జయంతి అంశం, లియోటాల్ స్టాయ్ జయంతి అంశాలు వింటారు. తర్వాత ఆత్మహత్యల నివారణ అవగాహన, ఈ అంశంపై డాక్టర్ కెవి రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిరగారి పరిచయం వింటారు. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలు ఉంటాయి. 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ శ్రీ ఐ సుబ్బారావు గారు చెప్పి ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి గీతా రామనాథన్ బెన్నట్ వీణ వింటారు. మెలకావర్ కె బాలాజీ మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ ఘటం. 8 గంటల 59 నిమిషాలకు పాటల పల్లకి, శ్రోతలు కోరే తెలుగు సినిమా పాటలు. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు, సెమికాన్ ఇండియా 2.0 ప్రత్యేక కార్యక్రమం. 10 గంటల 15 నిమిషాలకు పాటల పల్లకి. 11 గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 1960-1990 మధ్యకాలం విడుదల సినిమాల నుంచి వింటారు. 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం, ప్రయాణీకుల లబ్ధి కోరి ఆర్టీసీ విధానాలు. విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ డి అప్పలనాయుడు గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం వింటారు. తెలుగు సినిమా పాటలు 1:10, 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమం హలో బాగున్నారా కార్యక్రమం ఉంటుంది. 2:30 వాతావరణ వివరాలు. 2:31 ఒకే సంగీత దర్శకుని సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ సమాచారం జీ పద్మచే వింటారు. 6 గంటలకు సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ గురించి, వికాసంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన గురించి జీ నందినీదేవి అందించిన సమాచారం, ప్రేరణ వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం, జానపద గేయం. వ్యవసాయ సమాచారంలో జీవ నియంత్రణ కారకాల కొనుగోలు నిల్వ వినియోగంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఎంకేఎంఎల్ లాసిచి వింటారు. 7:45 వికాస భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00, 8:40, 9 గంటలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్, కురిసిన వర్షపాతం 6.8 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 38.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు.
వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నిలైన సమయం 11 గంటలు దాటి 15 నిమిషాలు దాటి 40 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.